విద్యుత్యాగ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ చ నమ ఈధ్రియాయేధ్రియాగ నమశ్చ చ నమ ఈధ్రియాయ నమ ఈధ్రియాయేధ్రియాగ నమో నమ ఈధ్రియాగ చ చేధ్రియాగ నమో నమ ఈధ్రియాగ చ ఈధ్రియాగ చ చే

బలాయ నమః ఇతిహాసాయ నమః కల్పాయ నమః దమనాయ నమః జగదీశ్వరాయ నమః దంభాయ నమః దంభకరాయ నమః దాత్రే నమః వంశాయ నమః వంశకరాయ నమః కలయే నమః లోకకర్త్రే నమః పశుపతయే నమః మహాకర్త్రే నమః అధోక్షజాయ నమః అక్షరాయ నమః పరమాయ నమః బ్రహ్మణే నమః బలవతే నమః శుక్రాయ నమః నిత్యాయ నమః అనీషాయ నమః శుద్ధాత్మనే నమః శుద్ధాయ నమః మానాయ నమః గతయే నమః హవిషే నమః ప్రాసాదాయ నమః బలాయ నమః దర్పాయ నమః దర్పణాయ నమః హవ్యాయ నమః ఇంద్రజితే నమః వేదకారాయ నమః సూత్రకారాయ నమః విదుషే నమః పరమర్దనాయ నమః మహామేఘనివాసినే నమః మహాఘోరాయ నమః వశినే నమః కరాయ నమః అగ్నిజ్వాలాయ నమః మహాజ్వాలాయ నమః పరిధూమావృతాయ నమః రవయే నమః దిషణాయ నమః శంకరాయ నమః అనిత్యాయ నమః వర్చస్వినే నమః ధూమ్రలోచనాయ నమః నీలాయ నమః అంగలుప్తాయ నమః శోభనాయ నమః నరవిగ్రహాయ నమః స్వస్తి నమః స్వస్తిస్వభావాయ నమః భోగినే నమః భోగకరాయ నమః లఘవే నమః ఉత్సంగాయ నమః మహాంగాయ నమః మహాభర్గాయ నమః ప్రతాపవతే నమః కృష్ణవర్ణాయ నమః సువర్ణాయ నమః ఇంద్రియాయ నమః సర్వవర్ణికాయ నమః మహాపాదాయ నమః మహాహస్తాయ నమః మహాకాయాయ నమః మహాయశసే నమః మహామూర్ధ్నే నమః మహామాత్రాయ నమః మహామిత్రాయ నమః నగాలయాయ నమః.

తేజసే నమః అంతర్నమః ఆత్మనే నమః మృగాలయాయ నమః లంబితోష్ఠాయ నమః నిష్ఠాయ నమః మహామాయాయ నమః పయోనిధయే నమః మహాదంతాయ నమః మహాదంష్ట్రాయ నమః మహాజిహ్వాయ నమః మహాముఖాయ నమః మహానఖాయ నమః మహోరమ్ణే నమః మహాకేశాయ నమః మహాజటాయ నమః అసపత్నాయ నమః ప్రసాదాయ నమః ప్రత్యయాయ నమః గీతసాధకాయ నమః ప్రస్వదేనాయ నమః అశ్వనేహాయ నమః ఆదికాయ నమః మహామునయే నమః వృషకాయ నమః వృషకేతవే నమః అనలాయ నమః వాయువాహనాయ నమః మండలినే నమః మేరువాసాయ నమః దేవవాహనాయ నమః అథర్వశీర్షాయ నమః సామాస్యాయ నమః సహస్రోర్జితేక్షణాయ నమః యజుఃపాదభుజాయ నమః గుహ్యాయ నమః ప్రకాశౌజసే నమః అమోఘార్తప్రసాదాయ నమః అంతర్భావ్యాయ నమః సుదర్శనాయ నమః ఉపహారాయ నమః ప్రియాయ నమః సర్వాయ నమః కనకాయ నమః కాంచనస్థితాయ నమః నాభయే నమః నందికరాయ నమః హర్మ్యాయ నమః పుష్కరాయ నమః స్థపతయే నమః స్థితాయ నమః సర్వశాస్త్రాయ నమః ధనాయ నమః ఆద్యాయ నమః యజ్ఞాయ నమః యజ్వనే నమః సమాహితాయ నమః నగాయ నమః నీలాయ నమః కవయే నమః కాలాయ నమః మకరాయ నమః కాలపూజితాయ నమః సగణాయ నమః గణకారాయ నమః భూతభావన సారథయే నమః భస్మశాయినే నమః భస్మగోప్త్రే నమః భస్మభూతతనవే నమః గణాయ నమః ఆగమాయ నమః విలోపాయ నమః మహాత్మనే నమః సర్వపూజితాయ నమః శుక్లాయ నమః శ్రీరూపసంపన్నాయ నమః శుచయే నమః భూతనిషేవితాయ నమః ఆశ్రమస్థాయ నమః కపోతస్థాయ నమః విశ్వకర్మణే నమః పత్యే నమః విరాజే నమః విశాలశాఖాయ నమః తామ్రోష్ఠాయ నమః అంబుజాలాయ నమః సునిశ్చితాయ నమః కపిలాయ నమః కలశాయ నమః స్థూలాయ నమః ఆయుధాయ నమః రోమశాయ నమః గంధర్వాయ నమః అదితయే నమః తార్క్ష్యాయ నమః అవిజ్ఞేయాయ నమః సుశారదాయ నమః పరశ్వాయుధాయ నమః దేవాయ నమః అర్థకారిణే నమః శుభాంధవాయ నమః తుంబవీణాయ నమః మహాకోపాయ నమః ఊర్ధ్వరేతసే నమః జలేశయాయ నమః ఉగ్రాయ నమః వంశకరాయ నమః వంశాయ నమః వంశవాదినే నమః అనిందితాయ నమః సర్వాంగరూపిణే నమః మాయావినే నమః సుహృదాయ నమః అనిలాయ నమః బలాయ నమః బంధనాయ నమః బంధకర్త్రే నమః సుబంధన విమోచనాయ నమః రాక్షసఘ్నాయ నమః కామారయే నమః మహాదంష్ట్రాయ నమః మహాయుధాయ నమః లంబితాయ నమః లంబితోష్ఠాయ నమః లంబహస్తాయ నమః వరప్రదాయ నమః బాహవే నమః అనిందితాయ నమః సర్వాయ నమః శంకరాయ నమః అకోపనాయ నమః అమరేశాయ నమః మహాఘోరాయ నమః విశ్వదేవాయ నమః సురారిఘ్నే నమః అహిర్బుధ్న్యాయ నమః.

ఆరంగాయ నమః భూతచక్రాంకాయ నమః కేతుమాలినే నమః సువేధకాయ నమః భూతాలయాయ నమః భూపతయే నమః అహోరాత్రాయ నమః అమలాయ నమః మలాయ నమః వసుభృతే నమః సర్వభూతాత్మనే నమః నిశ్చలాయ నమః సువిదవే నమః బుధాయ నమః సర్వభూతానామసుహృతే నమః నిశ్చలాయ నమః చలవిదే నమః బుధాయ నమః అమోఘాయ నమః సంయమాయ నమః హృష్టాయ నమః భోజనాయ నమః ప్రాణధారణాయ నమః ధృతిమతే నమః మతిమతే నమః త్ర్యక్షాయ నమః సుకృతాయ నమః యుధాంపత్యే నమః గోపాలాయ నమః గోపతయే నమః గ్రామాయ నమః గోచర్మవసనాయ నమః హరాయ నమః హిరణ్యబాహవే నమః గుహావాసాయ నమః ప్రవేశనాయ నమః మహామనసే నమః మహాకామాయ నమః చిత్తకామాయ నమః జితేంద్రియాయ నమః గాంధారాయ నమః సురాపాయ నమః తాపకర్మరతాయ నమః హితాయ నమః మహాభూతాయ నమః భూతవృతాయ నమః అప్సరసే నమః గణసేవితాయ నమః మహాకేతవే నమః ధరాధాత్రే నమః

0: इति श्रीलिङ्गमहापुराणे पूर्वभागे रुद्रसहस्रनामकथनं नाम पञ्चषष्टितमोऽध्यायः।
1: एको रुद्रः न द्वितीयाय तस्थुः अनि उपनिषद्वाक्यम्। यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु अनि वेदमन्त्रम्। శృతులు, పురాణాలు, ఆగమాలు, యోగశాస్త్రాలు, యాగ విధానాలు అన్నీ చాటి చెప్పిన పరమసత్యం ఈ శివజ్ఞానమే. సత్యం శివం సుందరం.

0: நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நம. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைன சபா சதஸ்க்கு சவனைய நமஸ்ல சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నా మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము రుద్ర ప్రష్టము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది.
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో
0: అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివిల సత్పుణ్యందు వాంతామృత ఈ అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఎవడు? ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం, శాశ్వతం, ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడున్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం, శాశ్వతం, ధ్రువం, ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతిదీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమని చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనమైతే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః త్రియక్షాః రుద్రాక్షమాలా సలలిత వపుషాః శంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులు ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగైహి, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా. లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకు విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు, విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠడం, పారాయణం, అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమానువాకంలో, మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. నమకం అని ఎందుకన్నారు? రుద్ర శబ్దానికి అర్థమేమిటి? ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని, ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ, నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట, శరణాగతి అనే మాటని ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక, శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు, స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే, అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను. కనుక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్ధజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉతా అంటే మరియు, ఇంకా అనర్థం. నీ కోపానికి నమస్కారం ఇషవే నమః. ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనుస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వరా నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాహ చండ కోదండ హస్తాహ అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మనం రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా ఆ ధనుస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి? ముల్లోకాలు గడగడలాడిపోతాయి. వాల్మీకి వర్ణిస్తాడు, ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుడి గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా? దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడేని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు కనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగులుతుంది, తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి? ఆ బాణాన్ని ధనస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించేవో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికి నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకములో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడూ కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి గాని ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చనా, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? అని కోపం ఉంది. జాత రోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది ఈ ప్రక్రియ. చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటూ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య
1: సమేవ జస్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు, నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వజ్యుడు, వజ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి, ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు, ఈ లాని ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాణ్ణి శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం, అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ ప్రభువు ఎవరిని శిక్షించడు, ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం, అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి, పాపం అంటే ఏమిటి, నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు, నిజ ఆజ్ఞారూప నిగమ, నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకుని ధర్మశాస్త్రములు, ఇవన్నీ ఏమిటి, అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద, పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తి ఇస్తుంది ఆ పరమేశ్వరుడే ఇక్కడ. అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది నొప్పెట్టింది, కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు, పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు, పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు, అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట, అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము, దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది, ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా, ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది. అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయి, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి, స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమకారణం అనంటే శివ పరమకారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమకారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు, నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమకారణం. పరమకారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట, అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు, అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు, ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా, తప్పకుండా క్షమిస్తాడు, ఎందుకంటే కోప స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా, ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణం వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతకన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకే రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్ర అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక. ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూ పేరెవరి రే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను.

0: శేషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి. ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకు నమస్కారం పెట్టివచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Siva Siveti Siveti Siveti Vam.

ేతి వా భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః శివమయమైన సభా సదస్సుకు నమస్సులు. శివుని కారుణ్యం, శివుని యొక్క అనుగ్రహం భక్తుల పట్ల ఎలా వర్షించిందో చెప్పేటటువంటి గాథలే శివలీలామృత తరంగాలు. భారతీయ సంస్కృతిలో దేవతారాధన అనేటటువంటి దానికి ఏ భేదములు, వర్గ భేదాలు, వర్ణ భేదాలు ఇత్యాదులు లేవు. గుండె నిండా స్వామిని కొలుచుకున్న వాళ్ళందరూ అందరి చేత పూజ్యులే, అది విశేషం. కనుకనే కన్నప్ప మొదలైనటువంటి చెంచులు, జాలరి మనం చెప్పుకున్నటువంటి అత్తిపత్తారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులుగా ఆరాధనలు పొందుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం దక్షిణ దేశాన్ని పరిశీలిస్తే నాయనార్ల ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు 63 నాయనార్లని చెప్పబడేవారు. ఈ 63 నాయనార్లో రాజులున్నారు, నిరుపేదలున్నారు, మహాపండితులున్నారు, అత్యంత పామరులున్నారు, వేదవేత్తలైన విప్రులున్నారు, అక్షరం ముక్క రాకుండా కేవలం పొట్ట కోసం శ్రమించేటువంటి మామూలు దళిత జాతులు ఉన్నాయి. అందరూ కూడా పూజలు పొందుతూ ఉన్నారు, అది విశేషం. అందరికీ ఒకే ఆసనం మీద పూజలు, అందరికీ ఆరాధనలే. ఎందుకంటే శివభక్తి ఉందే అది నిజమైన సంపద, అది ఉన్నవాడే పూజ్యుడు అని చెప్తున్నారు. ఈ భక్తి సంపద ఈ దేశమంతా ప్రసరించింది. అలా ప్రసరించిన మహాక్షేత్రాల్లో శ్రీకాళహస్తి విశేషం ఏమిటి అంటే, మామూలుగా వివేకం ఉన్న మానవుడికి కైవల్యం ఇవ్వడమే కాదు, పురుగులకి జంతువులకి కూడా కైవల్యం ఇచ్చినటువంటి మహాక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ పేరుతో పిలువబడుతున్నట్టు ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అంటేనే, నాయన నాకు సర్వము సమర్పించుకునే బుద్ధి ఒక్కటి ఉంటే చాలయ్యా నేను అనుగ్రహిస్తాను అని అభయం ఆ పేర్లోనే ఉంది, శ్రీకాళహస్తి అని. ఆ పేరు తలుచుకుంటే చాలు, ఇప్పటికైనా ఆలస్యం జరగలేదు, మనం స్వామిని ఆశ్రయించవచ్చు అని. నీకు ఉపాధి ఉంది, వివేకం ఉంది, వెంటనే ఆశ్రయించు, ఆలస్యం వద్దు. అదే ఉపమన్యుతో వాళ్ళ అమ్మన్నది, విలంబనం మాకృతాహ, ఆలస్యం చేయొద్దన్నాడు. ఎప్పుడో చూసుకుందానులేండి అంటే కుదరదట ఆధ్యాత్మిక మార్గంలో. ఎప్పుడో అనేది వాయిదాలు వేసుకుంటే అది ఎప్పుడూ జరగదు. దానికి అన్నమయ్య అంటాడు, కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమయ్యక్కడిది అని. ఒకడు సముద్రం దగ్గరికి వెళ్ళేట, స్నానం చేద్దాం అనుకున్నాడు, స్నానం చేయకుండా కూర్చున్నాడు. ఏనాయన ఇంకా కూర్చున్నావంటే తరంగాలు తగ్గేకి స్నానం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అవి తగ్గేది ఎప్పుడు, నువ్వు స్నానం చేసేది ఎప్పుడయ్యా? కనుక అన్నీ తీరిపోయాక భగవంతుని గురించి అంటే ఇవి తీరవు అని దొరకడు. అంత చక్కగా చెప్పాడు అన్నమయ్య, దాహమనగిన వెనుక తత్వమెరిగేదనన్న దాహమేల అనగు తా తత్వమే మెరుగు, దేహంబు కల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తా ముదమేల కలుగు. దేహం ఉన్ననాళ్ళు మోహం ఉంటుంది, మోహం ఉన్ననాళ్ళు అది తీర్చుకోవడానికే ప్రయత్నం, ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? కనుక ఆలస్యం చేయకుండా సాధన చేయాలన్నాడు. ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరేమెరుగు తా మొదలేల మరచు. అందముగ తిరువెంకటాద్రీ సుమన్న

0: కల కందు వెరిగిన మేలు కలనైనలేదు అని చెప్పాడు. అందువల్ల ఆలస్యం అనేటువంటి మాట ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడదు. ఈ విషయం ధూర్జడి గారే చెప్తాడు, దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢి ఉన్నప్పుడే వింతల్ మేనజరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా అని చెప్పారా. ఈ ఒక్క పద్యం చాలు ఆధ్యాత్మిక జాగృతికి. ఆ వయస్సు ఎప్పుడు అంటే దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుఢి ఉన్నప్పుడే, శరీరంలో బలం ఉన్నప్పుడే, వింతల్ మేనజరింపనప్పుడే, శరీరాన్ని పరిశీలిస్తుంటే బోరుడు వింతలు కనబడుతూ ఉంటే ఉన్నట్టుండి అప్పటి వరకు నిగనగలాడుతున్న దేహంలో ఎన్ని మార్పులు కనబడుతూ ఉంటాయి వాటిని వింతలు అని క్రమక్రమంగా కనబడుతూ ఉంటాయి వింతలు. ఆ దేహం పరిణామశీలము అని ఆ ప్రకృతి చెప్తూ ఉంటుంది పాట ద్వారా అయినా జాగృతం చెందు అని. అందుకే వింతల్ మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే, జర అంటే వృద్ధాప్యం, అది రాకుండానే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా అని చెప్పారు. ఈ బుద్ధి రావాలంటే పురుగును చూసి నేర్చుకోవాలి. అది ఇప్పుడు ఆయన పేరులో శ్రీకాళహస్తి అని మూడుంది. ఇందులో శ్రీ అనేటటువంటిది, శ్రీ అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడ అర్థం మాత్రం సాలెపురుగు అని దాని అర్థం. ఈ సాలెపురుగు పేర్లు పెట్టుకున్నట్ట. ఆయన అనుగ్రహం చూడండి, పురుగుని అనుగ్రహించాడు సరే, కానీ ఒక పురుగుని నేను అనుగ్రహించాను గొప్పగా ఎవడైనా చెప్పుకుంటాడా? ఎవడో ఒక దేవతను అనుగ్రహించాను, ఒక మహాత్ముడిని అనుగ్రహించాను అంటే గొప్పగా చెప్పుకుంటాడు, కానీ ఒక పురుగుని అనుగ్రహించాను, ఒక పామును అనుగ్రహించాను, ఒక ఏనుగును అనుగ్రహించుకొని ఎవడైనా చెప్తాడండి? కానీ ఆయన చెప్తాడు నేను పురుగుని అనుగ్రహించాను అని. అదేం బడాయి అండి అంటే అది బడాయి కాదు, అభయం అని. పురుగునే అనుగ్రహించిన వాడిని నిన్ను మాత్రం అనుగ్రహించిన అని చెప్పాడు. కనుక ఆయన అనుగ్రహం పొందేటటువంటి బుద్ధి రావాలే గాని అది ఇక్కడ గమనించితే ఈ కథని పరిశీలించండి ఎంత దివ్యంగా చెప్తున్నాడో. ముందు శ్రీ చరిత్ర చెప్తున్నాడు. శ్రీ చరిత్ర అంటే పురుగుగారి చరిత్ర అన్నమాట. కృతయుగ వేళ మర్కటక కీటక మొక్కటి పూర్వవాసనాగతమతి దేవదేవు కరకం ధరుకొల్వదలంచి కుంభజక్షితిధర కన్యకంబు పరిశిక్త శరీరముతోడ ఆత్మనిర్గత బహుతంతు సంక్తి గృహ కల్పన శిల్ప కళా ప్రవీణతన్. ఎంత అద్భుతమైనటువంటి ఆ పద్యాలు చూడండి. అర్థం కాకపోయినా చెవిలో పడితే ధన్యులు, ముందు అది జరగనియండి. ఎంత అందమైనటువంటి భావన చూడండి. కృతయుగ వేళ, ఈనాటి కృతయుగంలో ఎప్పుడో అది, ఏ కృతయుగమో కూడా మనకు అనవసరం, మనకు కావలసింది కథ కాలం కాదు. అది ఏం చేసిందంటే శిల్పం చూపించిందిట. శిల్పం అంటే ఆర్కిటెక్చర్. తన యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది సాలెపురుగు. ఎందుకంటే సాలెపురుగు పెద్ద ఇంజనీర్. ప్రకృతిలో మనం పరిశీలిస్తే ప్రకృతి నిండా పరమేశ్వరుడి యొక్క నైపుణ్యం కనబడుతూ ఉంటుంది. అందుకే భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే సర్వగతో రుద్రహ సర్వగతో రుద్రహ సర్వగతో రుద్రహ అని వేదం చెప్పింది. సర్వగతుడయ్యా రుద్రుడు అని. రుద్రుడు అంటేనే నేర్పరి అని ఒక అర్థం. రుద్రుడు మహానేర్పరి, విద్యల ప్రభు గనుక రుద్ర అంటే విద్యాధిదేవత అని ఒక అర్థం. అనేక అర్థాల్లో ఇది ఒక అర్థం. విద్యాధిదేవత అంటే రుద్రుడు అని సర్వగత. విద్యాధిదేవత అయిన రుద్రుడు సర్వగతుడు అంటే ప్రపంచంలో అంతటా ఉన్నాడు. అంటే భగవంతుడి యొక్క నేర్పరితనం ప్రకృతిలో అనేక చోట్ల కనబడుతుంది. మీరు గమనించండి, మనం అనుకుంటాం మనుష్యుడు గొప్ప మనుష్యుడు గొప్ప అని. వీడు ఎలా అనుకుంటున్నాడో అవి ఎలా అనుకుంటున్నాయో మనకేం తెలుస్తుంది. మనకు మనం గొప్ప అనుకుంటే సరిపోలేదు. వాటిని చూస్తే మనం ఎంత అల్పులమో తెలుస్తుంది. ఒక గిజిగాని గూడిని పరిశీలిస్తే తెలుస్తుంది ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఏ మిషనరీతో ఆ గూడు మనం కట్టగలం. అలాగే తన నోటి నుండి వచ్చినటువంటి దారాలతో ఒక గొప్ప గూడిని కట్టుకుని, తన నోటి నుంచి వచ్చిన దారాలతో గూడు కొట్టుకుని అందులో తాను నివసిస్తూ అందులో పడిన వాటిని తాను భక్షణ చేస్తూ మళ్ళీ అవసరం తీరిపోయేగా లోపలికి లాక్కునేటువంటి సాలెపురుగును చూస్తే మనం మన అహంకారాన్ని విడిచి గమనిస్తే ఎంత గొప్పతనం అందులో మనం గమనించవచ్చు. ఈ కథ ద్వారా అది కూడా మనం గమనించాలి. హీనంగా చూడకు దేన్ని అంటాడు నవకవి. నవకవి కాదు, భారతీయ పురాతన కవే చెప్పాడు హీనంగా చూడక దేన్ని. ప్రతిదానిలో రుద్రుడున్నాడు, అదే రుద్ర నమకమంతా ఘోషిస్తుంది. అన్ని చోట్ల రుద్రుడున్నాడయ్యా అని అందరినీ నమస్కరించింది రుద్రం. కనిపించే ప్రతి వస్తువుని నమస్కరించింది. స్థావర జంగమాత్మకమైన జగత్తు నిండా కూడా ఉన్నటువంటి వాడు రుద్రుడు. ఏ రుద్రో అగ్నౌ అప్సు ఏ ఓషధీషు ఏ పృథివ్యాం ఏ దివి ఏషామన్నం అని చెప్తూ సర్వే సర్వత్రా ఉన్నటువంటి వాడు ఆ రుద్రుడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్ర నైపుణ్యం ఒక్కొక్కడి బుద్ధిలో ప్రవేశిస్తుంది, అదే స్కిల్ అంటే. అలాంటి స్కిల్ని గమనిస్తే ఈ సాలెపురుగు తన యొక్క సమస్తమైన స్కిల్ని కూడా శివుడికి ధారాదత్తం చేసింది. అది విశేషం. అది ఆ నైపుణ్యాన్ని ఏం చేసిందంటే శివుడి కోసం వినియోగించింది. ఆమె బుద్ధి పుట్టింది ఒక్కసారి. ఆ పైన ఉన్నది సాలెపురుగు, శివుడు కనబడ్డాడు. ఎందుకో తెలియదు భక్తి కలిగింది. ఎందుకు భక్తి కలిగింది అంటే పూర్వవాసనా గతమతి అని మాట వేశారు ఇక్కడ. పూర్వజన్మవాసనల వల్ల కలిగింది అది, అది లేకపోతే ఇది కలగదు. అందుకే జంతోర్ విగత పాపస్య, అనేక జన్మల పుణ్యముల వల్ల పాపము పోయిన హృదయానికి భక్తి అనేది ఉదయిస్తుంది అని. ఇతర పూర్వజన్మలు ఎన్నో మనకు అనవసరం, కానీ వాటన్నిటి కారణంగా శివునిపై భక్తి ప్రేమ అనేది కలిగింది. ఆ ప్రేమతో ఏం చేశాడంటే ఏదైనా శివుడికి ఇవ్వాలనుకున్నాడు. తన దగ్గర ఉన్నది ఏమిటి, తన నైపుణ్యం ఏమిటి, తన నైపుణ్యం ఏమిటి అంటే ఇదిగో ఇది కట్టుకోవడం, అదొక్కటే దానికి తెలిసింది. పైగా వేదాలు పరబ్రహ్మనే సాలిపురుగుతో పోల్చే ఊర్ణనాభి అని. సాలిపురుగు ఎలాగైతే తన నుంచి జగత్తంతా నిర్మాణం చేసుకుని మళ్ళీ లీనం చేసుకుంటుందో అలా విశ్వ నిర్మాణం చేసి తిరిగి తనలో లీనం చేసుకునే పరమాత్మ అని ఊర్ణనాభితో పరమాత్మనే పోల్చే అంటే చూడండి విశేషం. మొత్తానికి అటువంటి సాలెపురుగు తనకొచ్చినటువంటి నైపుణ్యం మొత్తం శివుడికి ధారాతత్వం చేసింది. అంటే అర్థం మనకు తెలిసిన విద్యని ఈశాన సర్వ విద్యానాం అయినటువంటి ఈశ్వరుడికి సమర్పణ చేస్తే అది కైవల్యాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఎవరికి తోచిన విద్య వాళ్ళకే. సాలెపురుగు మన దృష్టిలో అల్పమైతే మనం మరొకరి దృష్టిలో మనము అల్పులమే. మానవుడి కన్నా మహోన్నతమైన జాతులు చాలా ఉన్నాయి. వీడు ఇక్కడ దాకా వచ్చాడు కనుక పైనేది లేదనుకుంటున్నాడు. అలాగే చీమ కూడా నాగన్నా గొప్పవాళ్ళు లేడని తిరుగుతోందేమో మనకే తెలుసు. అలాగే ఎవరికి వాళ్ళు అలా అనుకోవడం ఈ సృష్టిలో ఉన్న లక్షణం. ఎందుకంటే గొప్ప అందరికన్నా ఎవడు గొప్పవాడో, ఎవడికి మించి గొప్పవాడు లేడో వాడు సర్వజీవుల్లో ఉండడం వల్లనే ఎవడికి వాడు గొప్ప అనుకుంటున్నాడు. ఇది ఒక రహస్యం. మీరు గమనించితే ఆలోచిస్తే ఈ ఒక్క మాటను మీరు భావన చేస్తే ఆత్మదర్శనం అంటే ఏంటో ఈ ఒక్కనే వ్యాఖ్యానిస్తే మళ్ళీ రమణ మహర్షి నేను వస్తాడు బయటికి. అందువల్ల ఆ వ్యాఖ్యానంలోకి వెళ్ళద్దు, సాలెపురుగు దగ్గర ఉందాం. ఇది ఏం చేసినది అంటే గృహకల్పన శిల్ప కళా ప్రవీణతన్. ఈమెకి తెలిసింది ఏమిటంటే గృహకల్పన శిల్ప కళా ప్రవీణత. అంత గొప్ప విషయం చూడండి. చక్కగా ఇళ్ళు కట్టేటటువంటి తన యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని చూపించిందిట. అంటే శివుడికి గుడులు కడుతోంది అని చెప్తున్నాడు. ఆ గుడులు ఎలా కట్టిందంటే ఏదో మామూలుగా బూజుతో కట్టేసి ఇక్కడ ఉండు అనకుండా ఆ గుడులు కూడా చాలా గొప్పగా కట్టిందిట. ఆ దారపు గుడుల్లోనే బోల్డ్ ప్రాకారాలు, చిన్న చిన్న మందిరాలు, పాకశాల, ప్రదక్షిణాయతనం అన్ని నిర్మాణం చేసిందిట. ప్రాకారములు, గోపురమ్ములు, కొలువు కూటములు, నర్తన మందిరములు, కోసగేఘములు, పందిళ్ళు, కెళీనివాసంబులు, అంతఃప్రదక్షిణా అజతన వీధి, ఉపహార భోగమండపము, గర్భగృహంబు, పరిణయ హైమవైభవ నిశాంతము, అంతఃపురంబు, కక్ష్యాంతరములు, జాలకంబులు, మేడలు, ఇన్ని కట్టిందిట. అన్ని నిర్మాణాలు చేసింది. గుడికి ఎన్ని లక్షణాలు ఉండాలి అన్ని. ప్రాకారాలు కట్టింది, గోపురాలు కట్టింది, ఆ మధ్యలో ఉండవలసిన కొలువు కూటములు, సభామందిరాలు. స్వామి మామూలు వాడు కాదు కదా, ఆయన ఉన్నాడు అంటే ఆయనకు పెద్ద డ్యాన్సింగ్ హాల్ కావాలి. నిత్యనర్తకుడు ఆయన. ప్రదోష వేళల్లో నాట్యం చేయాలి, దేవతలందరూ వస్తారు, వాళ్ళందరూ హాయిగా కూర్చోవడానికి. శివాలయాల్లో చాలా విశిష్టం అది. అందుకే దక్షిణాది ఆలయాలు శివాలయాలు విస్తృతంగా ఉండడానికి కారణం అక్కడ ప్రదోష వేళ ఆయన చేసే తాండవ సభలు కడతారు. అవి నర్తన మందిరములు అంటారు. ఇక కోశగేఘములు దేవాలయ ఆదాయాదులు, ఇంకా భాండారాలు దాచుకోవడానికి కోశములు కడతారు, భాండాగారాలు కడతారు. ఇక పందిళ్ళు, ఇక కేళీ నివాసంబులు, అంతఃప్రదక్షిణాయతన వీధి, శివుణ్ణి ఉత్సవ విగ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సేవ కోసం ఒక్కొక్క చోట ఉంచడానికి ఏవే చోట్లు ఉంటాయో కేళీ నివాసములు. ఇక ఆలయంలో ప్రదక్షిణ చేయడానికి గాను అంతఃప్రదక్షిణాయతన వీధి, ఆ లోపల ప్రదక్షిణ చేయడానికి అనువైన చోటుట. ఎక్కడ రాజీ పడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు, అంత సమగ్రంగా కట్టిందిట. ఇక ఆయనకు భోజన మందిరం కూడా నిర్మాణం చేసి కళ్యాణ మండపం కూడా కట్టినది. కక్ష్యాంతరమ్ములు, అందులో మళ్ళీ జాలకంబులు, మేడలు అంటే మంచి తలుపులు, కిటికీలు అన్నీ మొత్తం ఏర్పాటు చేసిందిట. చేస్తే ఆయన కూడా ఆనందంగా ఉన్నాడు. ఇవి కాక శివాలయం అనగానే పరివార దేవతలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆలయాలు నిర్మాణం చేసిందిట. ఎవరు అంటే యభముఖ అనలజాత చండీశ పుండరీక లోచన మాతృకాలోకనయన దక్షిణామూర్తి వటుకాది దైవతముల నిలయములు కట్టి అత్యంత నిష్ఠతోడా. యభముఖుడు అంటే గణపతి. గణపతికి, కుమారస్వామికి, చండీశ్వరుడికి, నారాయణునికి, సప్త మాతృకులకి, అదేవిధంగా దక్షిణామూర్తికి, వటుక భైరవాది భైరవ దేవతలకి, క్షేత్రపాలకులకి, వీళ్ళందరికీ కూడా ఆలయాలు నిర్మాణం చేసింది. ఒక సమగ్రమైన మహాదేవాలయం నిర్మాణం చేసింది. ఏంటండి మరీ చిత్రం? శివుడేమో ఆ సాలపురుగు కట్టి ఇంత దేవాలయం అంటే ఎంత, అందులో ఇన్నున్నాయా, అందులోకి వెళ్ళి శివుడు ఉండగలడా అంటే మనం కట్టే దేవాలయాల్లో మాత్రం వచ్చి ఉంటాడు ఆయన. మనకు మన దేవాలయాలు ఎంత పెద్దో దానికి దాని దేవాలయం అంతే పెద్ద. అంటే ఏ జీవికి ఆ జీవికి ప్రపంచం రిలేటివ్, థియరీ ఆఫ్ రిలేటివిటీ. దేశం కానీ కాలం కానీ ఏ జీవికి ఏదో అది, వాడి దేశం వాడిది, వాడి కాలం వాడిది. అందుకు ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడిగట్ట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయి స్వామి అని. వెంటనే ఆయన చెప్పాడు, ఎవడి లోకం వాడిది నాయన. ఈ విధంగా అది ఆలోచించి చూస్తే చాలా రహస్యం ఉంది. అలాగే తన దేవుని తనకి శివుడు, తను కట్టిన దేవాలయంలో తాను ఉంటాడు. లేకపోతే శివుడు విశ్వేశ్వరుడు విశ్వరూపుడు అంటే ఒక్కసారి ఆలోచిస్తే అనంత భువనమనగా ఎంత, అనంత భువనంలో ఈ పృథ్వీ ఎంత, ఈ పృథ్వీలో మనముండే చోటు ఎంత, మనముండే ఇల్లు ఎంత, మనం పెట్టెంత, ఆ పెట్టెలో శివుడు ఎంత. ఇలా ఆలోచిస్తే మనం కట్టే మందిరాలు ఆ విశ్వేశ్వరుడు విశ్వవ్యాపకుడు ఆపాతాళనభస్థలంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసపుర్ణేందు వాంతామృతయీ అస్తోకాపృత మే కమీశమనిషం రుద్రానువాకాంజపన్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని శివుణ్ణి నమస్కరించినప్పుడు ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర, ఎక్కడో పాతాళ లోకాల నుంచి మనకు కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్నట్ట శివుడు. అంత శివుణ్ణి మనం కట్టించుకునే దేవాలయాల్లో కట్టిపడేయగలమా? మనమే కట్టిపడేయగలిగినప్పుడు సాలెపురుగు కూడా కట్టిపడేయగలదు. ఈ ఒక్క కథని ఏదో సాలెపురుగు కథ అని తీసిపారేయద్దు, శివుడే తీసిపారేయలేదు, ఏదో ఉంది కనుక. కాబట్టి మనం కూడా అక్కడ ఆలోచించి అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కట్టుకుని అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆ శివుడు కూడా దానికి ఎంత సొగసిచ్చాడో చూడండి. అసలు మామూలుగా లేవుట ఆ గుళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే, ప్రాతకాల తుషార శీకర చయ ప్రాప్తిన్ లసన్ మొక్తి కోపేతాగారములట్లు చెల్వసగి తద్బిందు చటా ఖజ్జోత ఛాయల కొంతసేపు బహురత్నోద్దీర్ణ గేహంబులై లూతా కల్పిత తంతు సద్వములు ఒల్చున్ చెప్ప చిత్రంబులై. లూత అంటే సాలిపురుగు. ఏ వేదంబు పఠించే లూత అని చెప్పాడు ఆయన. లూత అంటే సాలిపురుగు అనమాట. ఈ లూతాకల్పిత తంతు సద్మములు, తంతు అంటే దారం, సద్మము అంటే ఇళ్ళు. సాలెపురుగు కట్టినటువంటి దారపు గూళ్ళు ఉన్నాయే, దారపు గుళ్ళు, గూళ్ళు కావు. ఈ దారపు గుళ్ళు ఎలా ఉన్నాయంటే ఉదయాన్నే మనం చూస్తే సూర్యోదయాత్ పూర్వం రాత్రంతా మంచు బిందువులు పడి ముత్యాల మేడల్లా ఉన్నాయట. ఎంత చక్కగా వర్ణించాడు చూడండి. కొంతసేపు అయ్యేటప్పటికల్లా ఆ సూర్యకిరణములు పడ్డాయి. సూర్యకిరణములు కానీ నీటి బిందువుల మీద పడితే సప్తవర్ణాలు అందులో చేస్తాయి. అదేవిధంగా ఈ మంచు బిందువుల మీద ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు పడి ఇవన్నీ కూడా రత్నాల మందిరాల్లా కనబడుతున్నాయట. ఎంత విశేషంగా చెప్పారు చూడండి. ఇది ధూర్జడి గారి దృష్టి ఎంత గొప్పగా ఉన్నది అంటే, పాపం సాలిపురుగు కట్టినప్పటికీ శివుడి కోసం కట్టింది కనుక అందులో కూడా శోభను దర్శిస్తున్నాడు కవి. అది విశేషం. పైగా ఆయన పేరు ధూర్జటి. ధూర్జటి అంటే బాగా జటాజోటం గలవాడు అంటే ఆయన కొలిచిన దైవం పేరు ధుర్జటి. దైవం పేరు తాను పెట్టుకున్నాడు. అంత శివునికి అభిన్నుడైనటువంటి మహాభక్తుడు, అందుకే ఇంత చక్కగా దర్శిస్తున్నాడు. అయితే ఈ సాలిపురుగు గుళ్ళు కట్టే స్థనమానాన్ని తాను కూర్చోలేదు. రోజు పని ఏమిటంటే అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎక్కడా ఏమీ ఇబ్బంది లేదు కదా ఈ గుళ్ళు అని వాచ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈ విధంగా దానికి గుళ్ళు నిర్మాణం చేయడమే కాక ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఆ గుళ్ళలో చూసుకుంటూ ఆ శివుడికి తనకు తోచినట్లుగా ఆరాధన చేసుకుంటూ ఉన్నది ఆ సాలెపురుగు. అంత సాలెపురుగు కూడా తనదైన ఒక మహాప్రపంచం ఉన్నదనమాట. ఈ విధంగా తీరుగ ఈ గతి నిండులు తీరగ కట్టియును గాలి త్రెవ్విన పోగుల్ జారిన పోగులు అదుకం దీరుపనే కాని నిలువదీరక దినము. దాని పాప క్షణం తీరగలేదు. ఎందుకంటే ఏదైనా పెద్ద గాలి కానీ వీస్తే పై అడవిలో ఉన్నాడు ఆయనప్పటికి. ఇంకా పై మందిరాలు ఏమి పెద్ద లేవు పాపం. ఆ అడవిలో ఉన్నప్పుడు ఆ గాలికి తెగిపోతున్నాయట. ఆ తెగిపోయినప్పుడు వెళ్ళి అతికించుకోవడం, అన్ని చోట్ల చూసుకుని ఇంకా దీన్ని ఇంకేం చేస్తే బాగుంటుందని ఆలోచించి మరేవో మార్పులు చేసుకోవడం, ఇలాగ రోజంతా అదే పని. ఇలాగ ఎంతకాలం? పండవలసిన సమయం వస్తుందిగా, ఆ సమయం వస్తుంది. సేవింపంగ చలంది నేమము పరీక్షింపన్ లలాటాక్షుడు ఆత్మావాసంబున ఉన్న దీపశిఖ కీలాభీల తీవ్ర ప్రభావ్యావిద్ధాంబరమై. ఏ భక్తుడో స్వామి దగ్గర వెలిగించి వెళ్ళినటువంటి ఒక దీపపు జ్వాల పెరిగిందిట ఒక్కసారి. ఎందుకు పెరిగింది అంటే లలాటాక్షుడు సంకల్పం చేత అన్నాడు. శివుడికి ఎన్నో పేర్లుంటే లలాటాక్షుడు అని మాట వేయాలి ఎందుకు? ప్రతి చోట కవుల్ని ఇలా పరిశీలించాలి. ఏక శబ్ద సుప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గేలోకే కామదుగ్భవతి అని వేదం చెప్తుంది. ఒక్క శబ్దాన్ని చక్కగా సరి అయిన చోట ప్రయోగం చేస్తే వాడికి ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. మాట అంటే అంత గొప్పది, దేవతలు గమనిస్తారు. అందుకు కవులు ఎంత మహర్షి తుల్యులైతే ఇలాంటి మాటలు పెడతారో చూడండి. అక్కడ ఉన్నటువంటి దీపశిఖని పెంచేట శివుడు. ఏ శివుడు పెంచాడంటే లలాటాక్షుడని శివుడు పెంచాడన్నాడు. అంటే నిప్పు కంటి దేవరవాడు, అందుకోసమే నిప్పును రాజేశాడు అని. ఆ పదం అంత ఔచిత్యంగా ప్రయోగించాలి, అది విశేషం. అంతేగాని గంగాధరుడైన శివుడు అగ్నిని ప్రజ్వలింపజేశాడు అంటే రెండింటికి పూర్తి అసంగతం. అది నిప్పు ఆర్పేది కానీ నిప్పు పుట్టించేది కాదు. లలాటాక్షుడు అని వెయ్యాలి. కనుక మాట ఎలా వెయ్యాలి అనేది నేర్చుకోవాలన్నమాట కవులు దగ్గర. అందుకైనా చదవాలి, మాటలు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రయోగించాలి. ఈ లలాటాక్షుడు ఈ విధంగా దాన్ని పెంచగానే ఈ కట్టుకున్న భవంతులన్నీ మొత్తం క్షణంలో కాలి బుడిదైపోయాడు. ఒక్కసారి మనం సాలి పురుగుతో తారాత్మ్యం చెంది ఆలోచించితే ఎంత దుఃఖం వస్తుందండి. ఎంత ఏడిచిందో పాపం, కళ్ళ నీళ్ళు వచ్చేట, తాను వెళ్ళి గోడకు అతుక్కుపోయింది, ఇది మొత్తం దగ్ధమైపోయింది చూసినది. ఇది పెక్కేడులు పట్టెన్ సదనంబులు కట్ట నాకు శంభుని కొరకు, తుది కుమ్మరికొక ఏడును గుదికొక మాట పెట్టన్న మాటకు సరివచ్చాను. ఎన్నాళ్ళు పట్టిందో నాకు ఒక్కొక్క మందిరం కట్టడానికి, ప్లాన్ తీసుకోవడానికి, ఆ వచ్చిన ప్లాన్ని నిర్మాణం చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది. నాకు ఎన్నాళ్ళు పడితే ఈ దీపాన్ని క్షణం పట్టిందా నాశనం చేయడానికి. ఇది ఎలా ఉన్నది అంటే సంవత్సరం పాటు కష్టపడి ఒక కుమ్మరివాడు కుండలన్నీ చేసి దొంతి పెట్టుకుంటే ఎవడో దుర్మార్గుడు వెళ్ళి ఒక గుద్దు గుద్ది మొత్తం పడేసి బూడిది చేసినట్టు అయిపోయింది నా పరిస్థితి అనుకున్నదిట. ఆ సామెత కూడా ఎంత చక్కగా వేసాడో చూడండి, ఇలా అయిపోయింది నా పరిస్థితి. చూసారా, కన్స్ట్రక్షన్కి టైం కానీ డిస్ట్రక్షన్కి టైం లేదు. నాశనం సులభంగా జరిగిపోతుంది, నిర్మాణమే కష్టం. కనుక నిర్మాణాత్మకమైన కృషి చేయడానికి ఒక్కొక్క మహానుభావుడు ఎంత తపస్సు చేస్తాడు. అయితే ఏదో పోతే పోయిందిలే, దేవాలయమే కదా అని ఊరుకోలేదు. అలా ఊరుకుంటే భక్తుడు కాదు. దేవాలయాలు నాశనం అయిపోతే ఊరుకుంటూ చూసేవాడు భక్తుడు అవడు, వాడిని భగవంతుడు మెచ్చడు. సాలెపురుగు నుంచి నేర్చుకోవాలి మనం. మన దేవాలయాలు నాశనమైపోతే తిరిగి నిర్మించుకోవాలి అనేటువంటి వేదన సాలెపురుగు నుంచి నేర్చుకోవాలి. కటకటనే ప్రయాసమున్న కట్టిన ఎండ్లను కాల్చ దీపము ఇంతట వడి దీని మృంగక వృధావసింపగ కొపమారునే అటమటమైన జీవనము నందలి మొహము చాలు నంచు ఉత్కటగత దీపకానల శిఖా వివరంబుల త్రవబోవగన్. ఎంత బాగా ఆలోచించి చూడండి, ఎంతో కష్టపడి కట్టుకున్నాను ఈ మందిరాన్ని, ఎంత ఆలోచించి కట్టుకున్నాను. తగలబెట్టిన దీపానికి తెలియదు దీనిలో ఏ భావం ఉందో. ఒక్కొక్క మహానుభావుడు కట్టిన మందిరాలు చూస్తే మన దేశంలో ఏదో దేవుడి నమ్మకం కోసం కట్టుకున్నామండి అక్కడికి వెళతాం అంటే అజ్ఞానం. ఈ దేశంలో ప్రతి దేవాలయం కూడా ఒక విద్యాలయం. ఈ దేశపు ప్రతిభ అంతా కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి గొప్ప విజ్ఞాన కేంద్రం ప్రతి దేవాలయం ఈ దేశంలో, బాగా గుర్తుంచుకోండి. ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి చూస్తే పాశ్చాత్య మేధావులు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఏ టెక్నాలజీతో ఈ దేవాలయ నిర్మాణం చేశారో ఇప్పటికీ మనకు అర్థం కాదు. అసలు దేవాలయాన్ని ఎలా చూడాలో కూడా తెలియట్లేదు మనకి. అటువంటి దుస్థితికి వచ్చాం మనం. ఒక గుడికి వెళ్తే తిన్నగా టికెట్ కొనుక్కోవడం, స్పెషల్ అర్చన మామూలు అర్చన చూసుకొచ్చేయడం, పుణ్యం ఎంత వచ్చిందో లెక్క కట్టుకోవడం, పాపాలు పోయి ఉంటాయని భ్రమపడ్డం రావడం, ఇదే జరుగుతుంది. కానీ ఒక్కసారి ఆ దేవాలయానికి వెళ్ళి మన పూర్వీకుల యొక్క మేధస్సు ఎలా భగవదర్పణం చేశారో గమనించండి. ఎలా భగవదర్పణం చేశారు, ఒక దేవాలయాన్ని పరిశీలించడం ఎలాగా. ఒక్కసారి హంపీనగరం మీరు వెళ్ళి చూస్తే, ఉదాహరణకి ఇలాంటివి ఎన్నెన్నున్నాయో ఈ దేశంలో. ఒక్కసారి హంపీనగరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక పాడుపడ్డ నరసింహస్వామి ఆలయం ఉంది. అందులోకి మీరు వెళ్ళి చూస్తే సంగీత మందిరం అని ఇప్పటికీ అక్కడ ఉంటుంది విశేషంగా. ఈ సంగీత మందిరంలో అపూర్వమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పం ఒక స్తంభంలో చిన్న స్తంభాలు 7 ఉంటాయి, దాని దగ్గర ఒక సాలభంజిక ఉంటుంది. అంటే ఒక స్త్రీ ఆకృతి కలిగిన శిల్పం. ఒక్కొక్క స్త్రీ ఆకృతి ఒక్కొక్క జంత్రవాద్యాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది పరిశీలించే తీరు. అంతేగాని బండలాగా వెళ్ళి ఒక రాయిని చూసినట్టు చూడడం కాదు. పరిశీలించితే చిక్కిల్లి మెర్రుంగు సన్న నగిషీపణి బంగరు సేత మెచ్చలే అని విశ్వనాథ వారు అన్నట్టు ఆ పని తీరు చూస్తే మనకు ఆహా, ఇటువంటి శిల్పులు ఏనాడు పుట్టేరు ఈ దేశంలో? ఏ యంత్రములు లేని రోజుల్లో ఇంత మహాశిఖరాలు, మహాగోపురాలు, వాటి మీద అద్భుతమైన పురాణ కథలు చిత్రించినటువంటి మహాశిల్పులు, మహోపాసకులు పుట్టారే. ఇలా ప్రతి విద్యలోని మహాత్ములు పుట్టారు మనకి. అవి శిలల మీద ఉన్నాయి గనక శిథిలాలైనా మిగిలే. ఇంకా ఎన్ని విద్యలు ఎలా పోయాయో, ఎన్ని గ్రంథాలు తగలబడిపోయాయో, తగల బెట్టబడ్డాయో తలంచుకుంటే ఈ జాతికి, ఈ మహా సంస్కృతికి జరిగిన ద్రోహాన్ని చూస్తే మనం విచారించాలి. ఇప్పటికీ మేల్కోనందుకు ఇంకా బాధపడాలి. ఇక్కడ ఆ శిల్పాలను గమనిస్తే మీకు కలిగే ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ చిన్న ఏడు శిల్ప ఏడు స్తంభముల్ని కొడితే సప్త స్వరాలు పలుకుతాయి. అంటే ఒక్కొక్క శిల ఒక్కొక్క నోట్టు పలుకుతుంది. చూడ్డానికి ఏడు ఒక్కలాగుంటాయి.
1: Om Namah Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

నిరంతరమాపహేమాయుద్ధిపహే ఓం శాంతిశాంతిశాంతిపదైవాహే కరుణం పితరపురసారా అధీకృతమవద్బ్రహ్మేతి కర్మాయవాచ అన్నం ప్రాణం చక్షస్రాహ్మణోపాశమితి కర్మోవాచ భూతాని జాయంతే జాతాని దేవంతే ప్రయంత

ప్రదక్షిణం శరీరే ప్రాణ ప్రదక్షిత కరేణం నమన్నే ప్రదక్షిణం కరేణం నమన్నే ప్రదక్షిణం వేద ప్రదక్షే అన్నవాన్ అదర్భవతి మహాన్ భవతి ప్రజా బ్రహ్మ వర్తతే.

కళ్యాణం విశ్వరూపం శుక్రమృదంతేజస్థితేజస్తమిద్ధం అరణం భానుమన్మరీచిమే.

సహదుత్తరపక్ష హేమంతమధ్యం పూర్వపక్షాయ అపరపక్షా పులేదం అహోరాత్రేత్ర

అవమృత్యవక్షుధం అపేతశ్చపతంజే అసానవాయస్వాజగుంగహస్యనం హేతేకం పాదాయంతరే తాయక్షమాయమహే సక్ష్వాక్యమతపక్ష సత్యదేవృత్యేతమృతమోత్యోపహోతమక్షయామి సంద్రాభోజక్షేత విజ్ఞానా అసాదేవి

ఖసాదే అపాకాశోమన ఖసాదే సమేత్రే శ్రోత్ర ఖసాదే పురచ్చుభావనామో సన్వాహం సేద ఖసాదే అగ్రిమే వాజశ్రుత వా హృదయ హృదయమే అహమృదే.

శాస్త్రం విదుదాదాత్రే సంవదతే సహాయం దాతి హనుహవాత్మాగౌతమ్యం మన్యే హన్వస్మే శ్రేతపో మన్యతే హన్వస్మే తపోవనం మన్యతే హన్వస్మే బలం ప్రాణం మన్యతే హేతా సంజ్ఞానం విజ్ఞానం దర్శాగచ్చేసి హేషే వదతే అహేదా వస్తు సంవిశ్వదం సుతాసం ప్రవేశి హేషే వదతే హేషక్షే వదాన్యహాని హేషరాత్రయ అభయా

ేషమాజాజ్ఞ్రజవేషం వత్సరేషం వత్సల అసైవాదే ఇదనీ ప్రధాన చేత మే భూస్థానా.

సమేతమిత్రుక్తం విశ్వక్షరే పరమేజ్యులమన్వేవాదిక్షతి శయుద్ధిపే సమాతీ సహవాదానుదాస్తి శస్త్రామిత్రం వేదేతపర్యద్రం ఆర్ద్రం బిమ్మవానగ్ స్వర్గే లోకయేది శిశ్వా.

అవమనం సచ్చిద్భవ అస్మాన్ లోకాత్మానం వేద అయమహమస్మీతి సచ్చిద్ఫల్ లోకం న ప్రజ్ఞానాది అగ్నిముద్భ

ఉపవాదాత్రేరుపాయుగం జగద్భ్యక్రియతే విజయాత్రాయా దీక్షితా విజయాత్రా

ేనోక్తమేవేనం విద్ధే అయం వైదం సమిజ్ఞే తస్మై హైతమగ్ఞా మిత్రమువాచ.

సాధ్యమ్ ఆధ్యాయకం రుద్రాయకం విశ్వేరేవాహుమరిష్టాంతోరస్వరేణ్యే ృత్యుమాచార్యాక్షోదం ఇంద్రచ్చాక్షుల్రహ్మణ బృహస్పతి ప్రముక్తానామీరామోచర్చ అవరపద్యంతా మాసరచ

కల్పయన్ గాయత్రీం విష్ణుభం జగదీమరస్వం జగదీయమానాయస్తాభరీ పరంజాభ్యర్థేన పరంగరోహాం పంచాం పంచవిర పంచదశాస్తాకరవోర్ధ్వేరభిలోకమేకం షడ్జాతాభూతర్శనం షడ్యోగం శ్రీరమదు సా.

ప్రతిబంధానం జానాదివేద సోదగ్రామ దేవానా గచ్చత్రాం దేవా గచ్చత్రా

ప్రజాపతి లక్ష్యం విశ్వమానే బాలోహం బలం వాచా విశ్వం ఇదం మానస్ పండ్యవ్రాలి

ఇన్మన్ేషేతాయోక్తమర్షవనాశుభోతి బ్రాహ్మణేభ్యవేమనా పశ్చిమ్ పశ్యతే సంతమోస్తునోమనం సత్సర్వమనోమన్యంతా దేవాదయ గమదాయినే.

అజస్తమాం జపారణ్య గౌరవస్మిన్ లోకే భక్తధారేణ శ్రీహారాణాం సుగతాం లోకమే సంపంచోరాం బ్రహ్మణే చందే సంయాస్తిమోకేతం స్వభ్యం ప్రతిగృహేతో అజోన్యాశ్రవిష్టం బోద్ధం హిమోద్రం మహత్సం తేవాయందో

అంతరిక్షం మధ్యం నిరస్థాశ్రేణోపక్షే సత్యం సత్యం జగోహే విశ్వం సత్యం శ్రద్ధా ప్రాణో నిరాక్షిరా పరిమితో నిత్యోరపంచోర అప

ఆద్యం పరం తత్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయం హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహశ్శైవమీడే స్వశక్త్యాదిశక్త్యంతసింహాసనస్థం మనోహారి సర్వాంగరత్నోరుభూషం జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం పరాశక్తిమిత్రం నుమః పంచవక్త్రం శివేశాన తత్పూరుషాఘోరవామాదిభిః పంచభిర్హృన్ముఖైషడ్భిరంగైః అనౌపమ్యషట్త్రింశతం తత్వవిద్యాం అతీతం పరం త్వాం కథం వేత్తి కో వా ప్రవాల ప్రవాహ ప్రభాషోణమర్ధం మరుత్వన్మణిశ్రీమహశ్యామమర్ఘం గుణస్యూతమేతద్వపుశైవమంతస్మరామి స్మరాపత్

ప్రసాది దుఃఖాన్ జసహ్యా నిజహ్యాం జగన్నాథ దేవ భవంతం వినామే గతిర్నైవ శంభో దయాలో నజాగర్తి కిం వాదయాతే శివాయేతి శబ్దో నమః పూర్వ ఏషః మరణ్ముక్తి కృన్మృత్యుహాతత్వవాచి మహేశానమాగాన్ మనస్తో వచస్తః సదా మహ్యమేతత్ ప్రదానం ప్రయచ్ఛ త్వమప్యంబమాం పశ్య శీతాంశు మౌలి ప్రియే భేషజం త్వం భవవ్యాధిశాంతౌ బహుక్లేశభాజం పదాంభోజపోతే భవాబ్ధౌ నిమగ్నం నయస్వాద్యపారం అనుద్యల్లలాటాక్షివన్హి ప్రరోహైః అవామస్ఫురచ్చారువామోరుశోభైః అనంగభ్రమద్భోగిభూషా విశేషైః అచంద్రార్ధచూడైరలం దైవతైర్నః అకంఠే కలంకాదనంగే భుజంగాత్ అపా

0: లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్ర అనుకుంది. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయ స్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు, అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు, మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి, భావన చాలు. మన త్వగస్థిగత ఈ సర్వపాపై ఆ రుద్రుడు తొలగించుగాక, ఈ సర్వ పాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతాడట, గుండె తడుపుకుంటాడట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది. ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడం, యమకింకరులు కానీ ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రాదు. అది రుద్రాధ్యాయనకు ఉన్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట, వాడే రుద్రుడైపోయేట. ఇది విశేషించండి, ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అంటే ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుడిని పూజించగన్నారు, ఇంకెవరు ఆ మాటలే. నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు, నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండుని భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడడం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి, దానికి మళ్ళీ రుద్రుడే మందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానంద లహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్ర రూపిణి ధ్యాయేత్, ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ, ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తున్నాం? అమృతంతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి, శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నాం అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ట చేస్తున్నాం. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుకు ఆ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధ స్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకావం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యైరన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముజ్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్య సింహాసనాసీనం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో 5 ముఖాలతో పింగళ జట ఎర్రని జటలతో దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభ వాహనుడై ఉన్నాడు, నీలకంఠుడై ఉన్నాడు, నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు కూర్చుకుంటున్నారు. సర్వ దేవతలు సిద్ధులు మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్ర స్వరూపం నీ ముందు ఉన్నది, దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయ మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాం, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మే వాచిశ్రిత అగ్ని నా వాక్కునందున్నాడు. ఈ వాక్ ఎక్కడుంది? వాగ్ హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకే హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఇంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి? ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే, వాక్కు ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది, అది తెచ్చి ధ్యానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిలవదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మే వాచసిత వాగ్రదే హృదయమయ్య అమృతం బ్రహ్మణి. అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటో ఇటో అనుకుంటూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చే మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఉద్వాసన చెప్పాను చివరికి. ఉద్వాసన అంటే మళ్ళీ తన యొక్క ఉత్కృష్టమైన వాసస్థానంలోకి పంపించడం. ఏది ఉత్కృష్టమైన వాసం? ఎత్తుగా పెట్టడం. ఎత్తుగా పెట్టడం అంటే అర్థం ఏంటండి? నువ్వు చూస్తున్న వాటికి పైన పెట్టడం. నువ్వు చూస్తున్నవి ఏమిటి? ఈ ఇంద్రియములు, వాసనలు, తన్మాత్రలు, వీటన్నిటికీ ఎత్తులు పెట్టడం అంటే దాని యొక్క అసలు స్థానమైన ఆత్మయందు దాన్ని ఉంచుట. అక్కడికి తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఇప్పుడు ఏమైంది? అది విశ్వరూపిణమైన రుద్రతేజం కనుక ఇంకా నీ నుంచి అదే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఈశ్వరారాధనలో ఉన్న మర్మం. ఇది తెలుసుకోవడానికి మీకు ఆ జ్ఞానమంతా ఇవ్వగలగడం రుద్రంలో చెప్పాడు గనక ఆరాధన అంతా రుద్రంతోనే చేస్తున్నాడు. ఇక్కడి నుంచి 11 అనువాకాలు వాడు అభిషేకానికో పూజకో వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించబడడం ఏం చేస్తున్నది? విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశాను తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశాను తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాయి మన, ఇంకా మిగిలింది అభిషేకం. బడి జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్టాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడిన రుద్రుడేమిటో, రుద్ర నమకమేమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలా కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుప్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌక్ష్యం. వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిహి రుద్రః అనే మంత్రం ఉన్నది. ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది.
1: మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంటాం.
0: యజ్ఞాగ్ని కుండల్లో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాన్ని, ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని, దాన్నే మనం చిదగ్నండి. ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని? సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్ని స్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తున్నది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఇప్పుడు ఏమని మనకు తెలియబడుతున్నాడు? అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, అంటే ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగా, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్నిని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమము. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికాలే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్ అని అగ్ని యొక్క లక్షణములైన ఉష్ణత, కాంతి అవి తీసుకుని ఆర్ద్రత, సోమము యొక్క లక్షణం తడి, చల్లదనం, ఇవి సోమం యొక్క లక్షణం. ఈ రెండింటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని. పదార్థ నిర్మాణం కూడా ఈ రెండింటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణమవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు? అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు. వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని, నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్న ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ అగ్నికి సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం. అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి అని, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని ఆ యజ్ఞతత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం.
1: అగ్ని సోమాత్మకమనే తత్వగ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం. అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది. ఒకే పరమేశ్వరుడు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తిని వ్యక్తం చేస్తాడు. శివుడు అనేది త్రిగుణాలకి అతీతమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఈ త్రిగుణాత్మక జగత్తుగా ఆయన విస్తరించినప్పుడు ఈ అగ్ని సోమాత్మకమై వస్తున్నాడే, అప్పుడు ఆయన రుద్రుడు అవుతున్నాడు. రుద్ర అనే శబ్దాన్ని మీరు పరిశీలించితే అందులో రకారం అనేది మీకు రెండు మార్లు కనిపిస్తుంది. రుద్ర అని రవ్ అన్నప్పుడు రా ఊ ఉంది, దా కింద మళ్ళీ రా ఉంది. అంటే ఎక్కువ ఏదుంది, రకార బాహుళ్యం దీనిలో ఉన్నది. రుద్ర అన్నప్పుడు మనలో ప్రధానంగా వ్యక్తమయ్యేది రకారమే. రకారం అగ్ని బీజం శా అని చెప్తున్నారు శాస్త్రరీత్యా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది, అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి, విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్రవ అనే శబ్దం ద్రవతి ద్రవయతి ఇది ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి. కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్ధశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించినా దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియా పద్ధతులుంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిషాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం, వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. ఈ రకములుగా శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష, కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. ఇవన్నీటితోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడు విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంటు అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిసోమతత్వాన్ని చెప్పుకున్నామో, అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములున్నాయి, జ్యోతిషాస్త్రపరమైన అర్థములు. దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్ర మంత్రాకమైనటువంటి శక్తి ఆ ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు? దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి? శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైనవాడు. ఇన్ని దుఃఖములు
0: ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడంటే ఏడిపించేవాడు. ప్రళయకాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాలు లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయమైందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పును మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది. అది దేని బట్టి? నీ కర్మానుగుణంగా. అలాగే పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అన్నమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు. అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతాడు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా. అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్పినది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు. సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖహేతురువా తద్రావయతి న ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమకారణం. శివుడు పరమకారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్ అంటే ఏమిటి? వృత్ అంటే దుఃఖము దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖహేతుర్వా. వృత్ అంటే దుఃఖం దుఃఖ కారణం. ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు గనక రుద్రుడు అని చెప్పి ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు దుఃఖ విమో

అజ్ఞానం అసలు కారణం దుఃఖాన్ని. అవిద్య మూల కారణం. దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక్క ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేదే లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది. గనక దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతి న ప్రభు. దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంప తెంచేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తుతుంది. అందుకే దుంప తెంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలం ఏమిటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉంది, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి, దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు, లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి. అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించాం, ఆయన వెంటనే గమనించాడు దీనికి ఏది కారణమో, దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరు అంటారు ఏమండి ఏదో అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి, కానీ రుద్రం చదువుకో జపం చేసుకో ఇవేమిటండి, ఇలాంటివి ఎవడైనా చెప్తాడు మనదంతా మూఢనమ్మకాలండి అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి, ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలు ఉన్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధాలు వాడుతున్నా తగ్గని వాళ్ళు మనకి ఎంతోమంది కనిపిస్తున్నారు. తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్లే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరుగుడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరుగుడికి ఇవ్వదు. పోనీ ఔషధం పని చేయాలన్నా డాక్టర్ పని చేయాలన్నా ఆ ఇద్దరు సరియైన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి, అదే అనుకూలత అనేటువంటిది. సరియైన టైంలో సరియైన డాక్టరు సరిగ్గా డయాగ్నోస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి. లేకపోతే ఉట్టి కడుపు నొప్పులు వెళితే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిత్త చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయిందండి అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి మనకి. విషమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు. ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి, ఒక్క నాకే కాదు. ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సొరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్ట ఆయన. చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడు ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు, ఆ రోజు శివరాత్రి, ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట. ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణం వదిలేస్తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన ఆ శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేశాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు, మందు వాడిన మరుసటి రోజే అతనికి వ్యాధి తగ్గిందండి. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు. అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరొక్కడే రెండు పనులు చేస్తున్నాడు.

అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టంతా దాని మీద ఉంటుంది. ఈ పైపై ఏడుపుడు కాదు, చిన్నపిల్లవాడు చాక్లెట్కి ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి. వాళ్ళు అసలు దుఃఖమేంటో వాళ్ళు కనుక్కున్నారు, దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్ని చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్రహ. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతము నందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి, ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది, వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.

0: ఎందుకంటే పాపం దీంతోనే కదా నన్ను ఎంతకాలం కొలుచుకున్నాడు, ఈ దేహమే లేకపోతే దేహంతో కొలుచుకుంటాడు అని వెంటనే ఆ దేహం యొక్క భస్మాన్ని పూసుకుంటాడట. ఆ ఇంతకాలం తను మొక్కినటువంటి ఆ తలని తన మెడలో పెట్టుకుంటాడట ఆయన. అంత కరుణాలు ఆయన దయామయుడు గనక, అంత దయామయుడైనటువంటి స్వామి అని చెప్పడానికి. ఈ విధంగా స్వామి రూపం భక్తానుగ్రహ విగ్రహమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం వీరి ముగ్గురిని తన గుర్తులుగా పెట్టుకుంది. అంటే మనం ఇప్పుడు ఎవరికి దండం పెడుతున్నాం? శివుడికి దండం పెడుతున్నామా? సాలెపురుక్కి పాముకి ఏనుక్కి దండం పెడుతున్నామా? అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళ ముగ్గురిని తనలో కలుపుకున్న దైవానికి దండం పెడుతున్నాం. అంటే భక్తుడికి భగవంతుడికి ఏర్పడ్డ అభిన్నతకి సాక్షాత్కారం శ్రీకాళహస్తి. ఎంత గొప్ప దివ్యక్షేత్రం చూడండి. కనుక మనమే మనలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించాలి అని నిన్న చెప్పుకున్నాం. శ్రీ అనేది మన మేధస్సు, సాలెపురుగు. దీనికి ఎంత శక్తి ఉందంటే సాలెపురుగులో ఎంత స్కిల్ ఉందో అంత స్కిల్ ఉంది. మనం ఎన్ని స్కిల్స్ చూపిస్తాం జీవితంలో, బ్రతక నేర్చిన తనం అంటాను దాన్ని. బ్రతకడానికి ప్రతివాడు తనలో ఉన్నటువంటి మేధస్సుని ఎన్ని విధాలు ఉపయోగిస్తాడో గమనించండి. ఆ మేధస్సును ఉపయోగించిన ప్రతివాడు సాలెపురుగే. ఊహలు, ఆలోచనలు, తన నైపుణ్యాలు అన్నీ కూడా. అలాగే మన మేధస్సు అదైతే దాని వెంటనే ఉన్నటువంటిది అహంకారం, ఈగో అనేటటువంటిది, నేను అనేటువంటి భావన. ఇది ఊరుకుంటుందా, బుస కొడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అహం అనే బుస కొడుతూ ఉంటుంది. ఆ అహంకారమే సర్పం. ఇక ఈ రెండు ఉన్నాయంటే వచ్చే తర్వాత మదం. ఈ మదమే మద గజం. గజభావం అంటే అదే. ఈ గజభావం ఈ అహంకారానికి ఆ మేధస్సు వల్ల వచ్చినటువంటి గర్వానికి రెండు కలిసిపోతే మదమైంది. ఎవడు వదులుకుంటాడు, గుణాలు ప్రతివాడికి ఉంటాయి. ఏం చేస్తాం, నాతో పాటు పుట్టే ఎక్కడికి పోతాయి చెప్పండివి అని అంటాడు అన్నమయ్య. ఇవన్నీ పోగొట్టుకో పోగొట్టుకో అంటావు కానీ ఎక్కడికి పోతాయి స్వామి ఇవన్నీ? దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేలకు ఇది విన్నపమయ్యా అంటాడు. ఈ తగవు తీర్చవయ్యా ఏం చేయమంటావు? నా ఒళ్ళో పుట్టిన ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి? ఆ ఇంద్రియంలో కూర్చుని నేను ఇంద్రియాలతో కాకుండా దేంతో సంబంధం పెట్టుకుంటాను? కనుక ఈ రెండింటికి ఉన్న తగువేది నువ్వే తీర్చుకో అంటాడే. కనుక మనలో ఉన్నటువంటి భావాలు మనతో ఉంటాయి తప్పదు, కానీ అవే భావాలు భగవంతుడికి ఇచ్చాయని చెప్తున్నాడు. అది విశేషం. అది తదర్పిత అఖిలాచార సన్ కామక్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్పినది. అదే సర్వ క్రియలు సర్వములైన ప్రాణ మనోబుద్ధులు ఈశ్వరార్పణం చేస్తే మన యొక్క భావాలన్నీ ఆయనకి అర్పణం చేసిస్తే అదే కైవల్యం అని. అలా అర్పించి తరించిపోయిన వాళ్ళే భక్తులు. కనుక వీళ్లకున్న క్రోధం గాని ప్రేమ గాని సర్వము శివ సంబంధంగానే ఉన్నాయి తప్ప, శివ ప్రేమతో కలిసిపోయాయి తప్ప వేరుగా లేవు. కనుక మన విద్యలు, మన భావాలు, మన అహంకారాలు అన్నీ కూడా ఆత్మేశ్వరుడైన శివునికి సమర్పిస్తే అవి మన దగ్గరున్నంతకాలం అహంకారాలు, ఆయన దగ్గరికి వెళ్ళాక అలంకారాలు ఆయనకి, దానితో ప్రకాశిస్తాయి అవన్నీ. కనుక అవి లోపల ఆత్మ చైతన్యం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయని తెలుసుకుని దృష్టిని అంతర్ముఖం చేస్తే నాలో మేధస్సు కానీ నాలో ఉన్న నేను అనే అహంకారం కానీ ఈ నేనుతో ఆ మేధస్సుతో నేను కల్పించుకున్న మదపూరితమైన విషయ ప్రపంచం కానీ ఇదంతటికీ మూలం ఆ పరమాత్మ చైతన్యమే అని తెలిసి ఈ మూడు అందరూ లీనమైపోతాయి. అదే కైవల్యం అంటే. కనుక పాము, ఏనుగు, సాలెపురుగు మోక్షం పొందిపోయింది ఏమిటండి ఈ కథలన్నీ, పురాణ కథలు ఇలాగే ఉంటాయి అని మూర్ఖులు ఉండొచ్చు. పరమాత్మ సర్వవ్యాపకుడయ్యా, సృష్టిలో నువ్వు ఒక్కడవే కాదు, చీమ కూడా ఆయన దృష్టి నుంచి తప్పించుకోదు. దానిలో మనసుంది, దానిలో ప్రాణం ఉంది, దానికి ఎంత వేదన ఉంది, దానికో ప్రపంచం ఉంది. చీమల ప్రపంచం గురించి పరిశోధించాలంటే జీవితాలు చాలా. దానికో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచానికి కూడా పరమేశ్వరుడే కర్త, అందరిలో ఉన్నది ఆయనే. కనుక వాటిని కూడా అనుగ్రహిస్తాడు అనే విశాల దృష్టి ఒకవైపు. మరి ఒక వైపు మనిషి అహంకారాన్ని దెబ్బతీస్తూ విశ్వమంతా నీ దృష్టిని పరచుకో, కేవలం మానవుడే ఏమిటి, విశ్వంలో ఏదైనా పరమేశ్వరుని చేరుకోగలదు అని మన దృష్టిని విస్తృతం చేసి, దృష్టి విస్తృతం అవుతున్న కొద్దీ మన అహం కుంచుకుపోతూ ఉంటుంది, మన యొక్క భావన విస్తృతమవుతుంది, మన యొక్క తపస్సు విస్తృతమవుతుంది. ఆ విధమైన విస్తృతి వ్యాపించినప్పుడు సర్వవ్యాపకమైన ఆ మహాజ్యోతిలో ఈ అహాలన్నీ లీనమైపోతాయి. అది కైవల్యం. కనుక ఈ కథ జరిగిందా అంటే సందేహం లేదు, జరిగింది. జరిగిందనడానికి ఆ కథ ఉంది. అయితే ఆ కథ జరిగిపోయిన కథ ఎందుకుంటే మళ్ళీ జరగాలి. ఎలా జరగాలో చెప్పుకున్నాం కదా. సర్వ సమర్పణ అనేటువంటిది భక్తి. కనుక భక్తి అంటే ఏమిటంటే శివార్పణం అనే ఒక మాట. శివార్పణ. శివునికి అర్పణమే భక్తి. ఏమిటి అర్పణం? సర్వం శివార్పణం, అంతా శివార్పణం అనే విషయాన్ని ఎవడు త్రికరణ శుద్ధిగా పాటిస్తాడో వాడు భక్తుడు. అలాంటి భక్తులు ఏ దేహంలో ఉన్నా పర్వాలేదు, కైవల్యాన్ని పొందుతారు అనే అభయం ఈ కథ ఇస్తున్నది. అభయ స్వరూపుడు, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమశివుని యొక్క కారుణ్య లీల ఇంత ఉత్కృష్టమై కనిపిస్తున్నటువంటి దివ్య క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. ఆ పేరే స్వామి యొక్క కారుణ్యానికి చిహ్నం. ప్రతి క్షేత్రంలో పరమేశ్వరుడు నేను దయామయుణ్ణి అని మనకు చాటి అభయం ఇవ్వడానికి వెలసాడు. అందుకే ఏ క్షేత్రానికి వెళ్ళినా పరమేశ్వరుని యొక్క దయ మనకు అక్కడ సాక్షాత్కరించాలి. శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. శ్రీ అనగా సాలిపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటిని తనలో ఐక్యం చేసుకోవడమే కాకుండా ఆ ఐక్యం చేసుకున్న అనుగ్రహానికి గుర్తుగా వారి రూపాలనే తన రూపంగా కలిగినటువంటి దివ్యలింగము యోగలింగము అయినటువంటి శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినటువంటి ఒక మహాభక్తుని చరిత్ర ఈరోజు చెప్పుకోబోతున్నా. నిజానికి భక్తులందరికీ తలమానికమైనటువంటి భక్తుని యొక్క చరిత్ర ఇది. అందుకే శివానంద లహరి రచిస్తూ ఆదిశంకరులు భక్తి శాస్త్రంగా దాన్ని అందజేశారు. అది ఒక భక్తి శాస్త్రం. శివానంద లహరిని పరిశీలిస్తే మరి శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని అమలు పరిచి ఆ శాస్త్రం నిజము అని నిరూపించిన వాడిని కూడా ఉదాహరణగా చూపించాలి. అంటే భక్తుల్ని కూడా పేర్కొనాలి. ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ అందరినీ ఆయన స్మరించకుండా ఒకే ఒక భక్తుని స్మరించారు ఆదిశంకరులు. ఆయన చేత కూడా స్మరింపబడ్డ ఆ మహాభక్తుని యొక్క దివ్య చరిత్రలోకి ఈరోజు ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ చరిత్ర ఆ కాళహస్తీశ్వరుని అనుగ్రహం చేత చెప్పుకోబోతూ ఉన్నాం. కొత్తపినాడు అనేటటువంటి ఒక గ్రామము వద్ద ఉడుమూరు అనేటటువంటి ఒక బోయపల్లి ఉంది. ఉడుమూరు అన్నమాట. ఆ బోయల రాజు పేరు నాథనాథుడు అని. ఆ బోయలందరికీ అతడు రాజు అన్నమాట. ఇక ఆయన యొక్క భార్య పేరు తందే అని. ఎరుక రేడైన సర్వలోకేశుగూడి చెంచు పుబోడి అయి సంచరించు గౌరీ చందమున నాథనాథ పులింద విభుని మందగామిని చెలువందే దందేయనగా అని చెప్తున్నాడు. ఎరుక పూబోడి, ఎరుక పూబోడి అంటే ఎరుకల సాని అయినటువంటి పార్వతీదేవితో ప్రకాశించే ఎరుకల వాడైన శివుని వలే ఆ దంపతులిద్దరూ ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఎరుకల దంపతుల గురించి చెప్పినప్పటికీ శివుని గురించే చెప్పుకోవాలి. ఏ మార్గంలో చూసినా శివుడు కనబడతాడు మనకి, అది విశేషం అన్నమాట. బోయవాడు గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఆది బోయవాడైనటువంటి శంకరుణ్ణి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే శంకరుడు బోయవాడా అంటే బోయవాడు కూడా. ఏదైనా ఆయనే మహాచక్రవర్తి, ఆయనే ఉత్తమ బ్రాహ్మణుడు, ఆయనే ఉత్తమ వణిజుడు, ఆయనే ఉత్తమమైనటువంటి బోయవాడు కూడా ఆయనే. ప్రతి చోట ఆయన విభూతే ఉంటుంది. ఆయన విభూతి లేనిది దేనిలోనూ ఉత్తమత్వం ఉండదు. ఏ మార్గంలో చూసినప్పటికీ ఆది పరమేశ్వరుడే. అందుకే సామవేద మంత్రాలైతే ఆది బ్రాహ్మణ ఈశానం అని చెప్తుంది. ఆది బ్రాహ్మణుడిట ఆయన, బ్రాహ్మణ ధర్మానికి ఆది ఆయన. అందుకే నమ పుష్టాయ ఉపవీతినే అని వర్ణించారు. నమ పుష్టాయ ఉపవీతినే, యజ్ఞోపవీతధారి అయినటువంటి రుద్రుని వర్ణించారు. అంతేకాదు నమో వాణిజాయ చ అని వణిగ్వేత్త అయినటువంటి రుద్రుని వర్ణించారు. నమ పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చవో నమో నమః, నమో మృగయుభ్య శనిభ్యశ్చవో నమః అంటూ ఎరుకల వేషంతో వేటగాడి వేషంతో ఉన్నటువంటి ఆది కిరాత స్వామిని కూడా వర్ణించారు. ప్రతి మార్గంలో ఆదియే ప్రకాశించినటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే ప్రతి మార్గంలో కావలసిన నైపుణ్యములన్నీ కూడా ఆ ఆది తేజమైనటువంటి పరమాత్మ వద్దే వచ్చాయి గనక ప్రతి నైపుణ్యానికి మూలం పరమేశ్వరుడు. ఈశాన సర్వ విద్యానాం అంటే ఇదే విశేషం అన్నమాట. ఎరుకల విద్య కూడా ఒకటి ఉంది కదా, ఆ వేటగాడి విద్య. ఆ వేటగాడి విద్యకు కూడా మూలం ఆయనే. ఆ వేటగాడు ఆదికిరాతస్వామి. ఆ ఆదికిరాతస్వామిని గుర్తు చేస్తున్నారు ఆ దంపతులు. దాంపత్య ధర్మానికి మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క విభూతి ప్రతి దంపతుల్లోనే కనబడుతూ ఉంటుంది. అన్యోన్య దాంపత్యం గల ప్రతి దంపతుల్లోని కూడా ఆ ఆది దంపతుల యొక్క విభూతిని దర్శించడం అనేది భారతీయ సంస్కృతి యొక్క వైశిష్ట్యం. ఏ మార్గంలోనైనా శివుడే కనబడతాడంటే అది విశేషం. గృహస్థులకి అనువైన దేవర ఎవరయ్యా అంటే శివయ్యే. గృహస్థులందరూ కొలవడానికి, ఎందుకంటే గృహస్థు అంటే ఆ సంతానము, ఇల్లుని నిర్వహించడం, వాటన్నిట్లోని అన్నపూర్ణ అయినటువంటి ఆ తల్లి, పరమ సమర్థుడైనటువంటి పరమేశ్వరుడు, చక్కని అబ్బాయిలిద్దరు ఉన్నటువంటి ఆ ఇల్లు గృహస్థాశ్రమానికి ఆది అయినటువంటిది, ఆరాధ్యమైనటువంటిది. ఇక పోని నివృత్తి మార్గంలో చూద్దామా అంటే పరమ తపోధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఆది భిక్షకుడు తపస్వి అయినటువంటి శివుడు అక్కడ కూడా తానే ఆరాధ్యుడు. కనుక ప్రవృత్తి మార్గానికి, నివృత్తి మార్గానికి కూడా సులభ గమ్యుడు, ఆరాధ్యుడు, ఆదిదేవుడు శంకరుడు. అది విశేషం అన్నమాట. అందుకే ఎక్కడ ఏ జాతిలో ఎవడు పుట్టినా శివుని ఆరాధించి తరించవచ్చు, ఎందుకంటే ఆ జాతికి కూడా ఆరాధ్యుడు పరమేశ్వరుడే. ఆ తల్లి, ఆ అయ్య, వారిరువురు అందరి చేత ఆరాధ్యుడు. అందుకే ఇప్పుడు పుట్టబోయే మహాభక్తుడు ఈ చెంచుల ఇంట పుట్టబోతున్నాడనమాట, వారి చేత కూడా ఆరాధింపబడేటువంటి వాడు. ఇలా ఉండగా కొంతకాలానికి తందెకు మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరోప గూహన జనితా నందకు వచనామృత నిశ్శందకు నెలమసల శైలజాధిపు కరుణన్. శివుని అనుగ్రహం చేత ఆ తందె అనేటటువంటి స్త్రీకి నెల తప్పినది అని చెప్పాడు. క్రమంగా గర్భం వృద్ధి చెందుతూ ఉంటే ఆమెలో అనేక కోరికలు పుడుతున్నాయట. ఏమిటా కోరికలంటే, అడవుల్లోకి వెళ్ళిపోవాలని, శివునికి హాయిగా అభిషేకం చేస్తూ కూర్చోవాలని, రకరకాల నివేదనలు సమర్పణ చేయాలని కోరికలు పుడుతున్నాయట. ఎందుకలా కోరికలు పుడుతున్నాయంటే, గర్భగోళంబునందున్న అర్భకునకు గల గుణంబుల తెలిపెడి కరణినపుడు. గర్భగోళంలో ఉన్న అర్భకుడు యొక్క గుణాలన్నీ ఆమెలో వ్యక్తమవుతున్నాయట. ఇది ఊరికినే వర్ణన కాకుండా గొప్ప విజ్ఞాన శాస్త్ర రహస్యం ఉంది ఇందులో. ఇటీవల ఆంగ్ల పత్రికల్లో విదేశీ పరిశోధనల విషయాలు కొన్ని చెప్పారు. అదేమిటి అంటే, గర్భగోళంలో ఉన్నప్పుడే పిల్లవాడిలో జీవలక్షణాలు అభివృద్ధి చెంది అవి వ్యక్తమవుతూ ఉంటాయని, ప్రపంచం నుంచి తాను వినేదంతా గ్రహిస్తూ ఉంటాడని విషయం వచ్చింది. ఈ విషయాలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది. ఉత్తరా గర్భంలో మన పరీక్షిణ్ మహారాజు ఉండడం విషయం కానీ, అదేవిధంగా మరికొన్ని రహస్యాలు మనం చూస్తూ ఉంటే పురాణాల్లో ప్రహ్లాదుడు ఇత్యాది ఘట్టాల్లో గర్భగోళంలో ఉండగానే వాళ్ళకి భగవత్ స్పృహ కలగడం మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లిలో కూడా గర్భంలో ఉన్న పిల్లవాడి లక్షణాలు కనబడుతూ ఉంటాయట. అవి ఏమిటి అనేది ఆమెకు తెలియదు, సూక్ష్మదర్శన శక్తి ఉండాలి దానికి. పైగా ఇతడు ఎటువంటి వాడు అంటే, మహాశివభక్తులు పుట్టబోతున్నాడు గనక శివారాధన పట్ల ఆమెకు ఆసక్తి కలుగుతుందిట. అందుకే గర్భిణి అయిన స్త్రీకి మన శాస్త్రాల్లో దౌహృది అని పేరు. దౌహృది అంటే రెండు హృదయములు కలది అని పేరిట. మామూలుగా ఒక మనిషికి ఒక హృదయమే ఉంటుంది, కానీ గర్భవతి అయిన స్త్రీకి రెండు హృదయాలు ఉంటాయంటే తన హృదయంతో పాటు పిల్లవాడి హృదయం అని. అందుకే ఆమె అడిగిన కోరికలన్నీ తీర్చాలి, ముచ్చట తీర్చాలి అంటారు. ఒక్కొక్కసారి ముచ్చట తీర్చకపోతే ప్రసవం జరగడం కూడా కష్టం అంటారు. ఎందుకంటే లోపల ఉన్నవాడు బయటికి రాగాలంటే ముచ్చట తీరాలి, అది ఆమె ముచ్చటో వాడి ముచ్చటో, కానీ వ్యక్తమయ్యేది మాత్రం ఆమె ద్వారా. అది దౌహృది అనేటువంటిది. ఈ లక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు దుర్జటి గారు, ఆమెలో వ్యక్తమవుతున్నాయని. ఇప్పుడు అలాగా ఆమెలో శివభక్తి, అత్యధికంగా శివుని ఆరాధించాలనేటువంటి కామన భావన పెరుగుతుంది. అలా ఉండగా ఒకనొక శుభముహూర్తంలో జన్మించాడు ఆ భక్తాచార్యుడు. శుభముహూర్తమ్మున యువరాజగామిని శివభక్తి మునుపైన శిశువు గనియే. ఎంత గొప్ప భావం చెప్పాడు చూడండి. ఇక్కడ సాధారణంగా మనకి లోకంలో ఒక కోపిష్టివాడు కనుక కనపడితే కోపం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటుంటాం మనం. ఏదైనా ఒక గుణం బాగా కనబడితే ముందు ఆ గుణం పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటాం, అంటే వాడిని మించిపోయి ఆ గుణం కనబడుతుంది అనమాట. అలాగే శివభక్తి మునుపైన శిశువు గనియే, శివభక్తి ముందు పుట్టి తర్వాత వాడు పుట్టాడా అన్నట్టు పుట్టేటవాడు. ఎంత విశేషంగా చెప్తున్నారు ఇక్కడ అంటే, గర్భగోళంలో ఉన్నప్పటి నుంచి అతని శివభక్తి వ్యక్తమవుతుంది అనమాట విశేషం అది. ఇందులో ఒక వైజ్ఞానికమైన రహస్యం ఉంది. నిజానికి ఈ పాత్ర యొక్క కథను మనం పరిశీలిస్తే, పుట్టిన దగ్గర నుంచి ఇతడిలో భక్తి మనకు కనబడదు. కొంత వయస్సు వచ్చి లేత వయస్సు దాటి కౌమారంలోకి ప్రవేశించినప్పుడు హఠాత్తుగా భక్తి ఉదయిస్తుంది. ఆ ఉదయించిన భక్తి మామూలుగా కాదు, పరాకాష్ఠ కలిగిన భక్తి ఉదయిస్తుంది. కానీ ముందే భక్తి పుట్టి తర్వాత పుట్టాడని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అతడిలో బీజప్రాయంగా ప్రధానంగా ఉన్నటువంటిది ఆ భక్తి మాత్రమే అని చెప్పడం అన్నమాట. ఆ భక్తే ఉంది. పైగా
1: ఒక వ్యక్తి తాను ఏమిటి అనేటటువంటిది గర్భగోళంలో శైశవావస్థలోనే ఎక్కువ వ్యక్తం చేస్తాడు. ఇదొక రహస్యం. శైశవావస్థ అయి పెరుగుతున్న కొద్దీ భౌతికమైనవి కప్పుకుపోతూ ఉంటాయి. క్రమక్రమంగా జన్మాంతర సంస్కారం ఎప్పుడో మేల్కొంటుంది. అప్పుడు వాడి యొక్క అసలైన లక్షణం విజృంభించి వాడికి కనబడుతుంది. ఇది ఒక వైజ్ఞానికమైన రహస్యం అన్నమాట ఈ విశ్లేషణ. కేవలం మానవ మనస్సును విశ్లేషించాలంటే ఒక జననానికి ఒక మరణానికి మధ్య ఉన్నటువంటి మనిషి జీవితాన్ని పరిశీలిస్తే చాలదు. ఈ జననానికి ఆవల ఉన్న జన్మల విషయం తెలియాలి, అప్పుడు ఇంకా విశ్లేషించవచ్చు. ఆ విశ్లేషణ అందించింది భారతీయ విజ్ఞాన రహస్యం. అందుకే జననాంతర సంస్కార సంపత్తి వల్ల శివభక్తి మునుపైన శిశువు గనియే, అలాంటి శిశువు పుట్టేట. ఇక్కడ శిశువు పుట్టడం నుంచి శిశువు పెరిగి బాలుడయ్యే వరకు వర్ణిస్తున్నాడు. ఈ వర్ణనంతా కూడా ఒక శివభక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనకు అందిస్తున్నాడు ఇక్కడ దుర్జటి. ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. సంసార మోహ పాశము కోసినటువలే బొడ్డు కోసిది పిన్న పాపనికి నీ. బొడ్డు కోసేత్త. ఆ బొడ్డు కోయడం ఎలా కోసారంటే సంసార పాశం కోసినట్టు కోసారు అన్నారు. అంటే ఇతరులకు జరిగే ప్రతి పని కూడా ఒక శివదీక్షలా జరుగుతుంది. అందరికీ జరిగే పనులే, కానీ ఈయన పట్ల జరిగేటప్పటికల్లా అలా కనబడుతోంది. అది విశేషం. అంత శివభక్తి మూర్తి కట్టి పుట్టిందనమాట. సర్వేషు భక్తి లక్షణము తెల్పిడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. పట్టి అంటే కుమారుడు. పట్టి పట్టి అంటే కుమారుణ్ణి పట్టుకుని విభూతి పెట్టారట. ఆ పెట్టడం ఎలా పెట్టారంటే ఇతడు శివుని భక్తుడు అని ముద్ర వేశారా అన్నట్లు విభూతి పెట్టారట. అంత విశేషంగా చెప్పారు చూడండి. అంటే పిల్లలకి విభూతి పెట్టడం అనేటటువంటిది మన ఇంట్లో నిత్యం ఉండే ఆచారం. అంటే బయట ఉన్నటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం తగలకుండా ఉండాలంటే గోమయంతో చేసిన పిడకలు కాల్చి వాటిని మంత్రములతో అభిమంత్రించి పెడతారు. అవి దుష్టశక్తులు రానివ్వకుండా కాపాడతాయి. అలాగే పెట్టారు వీళ్ళు నిజానికి. కానీ శివ చిహ్నములు కదా భస్మధారణ అనేది, కనుక ఇతడు శివభక్తుడు అనేటట్టు ఉన్నాయట. కనుకనే శివచిహ్న ధారణ చేసిన వాడు పులకించిపోతాడు. ఆ శివభక్తుడు అనే దానికి అది ముద్ర అనమాట, భస్మధారణ అనేటువంటిది. అందుకే భస్మధారణ లేని నుదురుని చూడడం బాధాకరం అంటాడు భారతీయ సంస్కృతిలో పుట్టేవాడు. ధిక్ భస్మరహితం ఫాలం, ధిక్ గ్రామం అశివాలయం, ధిక్ జీవన మనీషార్చం, ధిక్ విద్యామ శివాత్మకం అన్నాడు. భస్మము లేనిటువంటి నుదురు వృధా, శివాలయం లేని గ్రామం వృధా, శివ జ్ఞానము లేనిటువంటి విద్య వృధా, శివార్చన లేని జన్మ వృధా అని చెప్పారనమాట. ఇది ఉండవలసినది. ఎందుకంటే భస్మధారణ చేయడం వల్ల ఏమిటి అంటే ఎవడైనా చూస్తే ఏమనుకుంటాడో అని కానీ, లేదా ఎవడైనా చూడాలి అని కానీ భస్మం పెట్టుకోవడం కాదు. మన దేహం భస్మధారణ చేత పునీతమవుతుంది. అంతేకాకుండా మన సూక్ష్మ ప్రపంచం దాని ద్వారా శుద్ధమవుతుంది. ఇక మనల్ని చూసేవాళ్ళు మనకి తెలియకుండా వాయుమండలంలో సూక్ష్మమండలంలో లెక్కలేనంతమంది ఉంటారు. వారు ఒకవైపు భూతప్రేత పిశాచాదులు గ్రహ నక్షత్రాదులు, వీరు మరోవైపు దేవతాగణములు అందరూ చూస్తుంటారు మనల్ని. అది బాగా గమనించాలి. పంచభూతాలలో వాయుమండలాల్లో ఉన్న దేవతాశక్తులన్నీ చూస్తూ ఉంటాయి. వారు శివచిన్న ధారణ చేసిన వాడిని చూసి సంతోషిస్తారట దేవతలైతే. మిగిలిన క్షుద్రశక్తులైతే భయపడి పారిపోతాయట వాడి వైపు రావట. అందుకు శివభస్మ ఆ ధారణ చేయడం అనేటువంటి విశేషం. అంతేకాకుండా అగ్నిసారం భస్మం అన్నారు. భస్మధారణ చేసినటువంటి వాడు అగ్నిసారాన్ని ధరించి వాడు ఎలా కనబడతాడంటే సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని మహాన్యాస మంత్రాల్లో కూడా చెప్తారు. అతను ఎలా కనబడతాడంటే భూత ప్రేత పిశాచ రోగ దేవతలందరికీ కూడా ఒక జ్వలిస్తున్న అగ్నిపుంజంలా కనబడతాడట. దానితో అవి మిడతలు అగ్నిని చూసి ఎలా భయపడిపోతాయో ఆ విధంగా పారిపోతాయి. ఒకవేళ వచ్చిన అగ్ని లోపడి ఏమైపోతాయో అవి అయిపోతాయి. అందువల్ల వాడికి ఏం బాధ లేదు. అంతేకాదు పద్మపురాణంలో ఒక విషయం చెప్తాడు. ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా శివ చిన్న ధారణ చేసిన వాడు నమస్కార యోగ్యుడన్నాడు. భస్మధారణ చేసి రుద్రాక్షలు వేసుకుని మరణిస్తే వాడు వైపు రాత్రి యమదూతలు. ఎందుకంటే వీడు మనవాడు కాడు, వీడి తాలూకా యూనిఫామ్ అంతా కూడా శివలోకానికి సంబంధించిన యూనిఫామ్. మరి ఎటుపోయి ఎటొస్తుందో మా బాస్నే ఊరుకోలే శివుడు మార్కండేయుడి విషయంలో. కనుక మాకేం ప్రమాదం వస్తుందని వాళ్ళు అటువైపు రారుట. కనుక అది శివుని వాడు అని చెప్పేటువంటి ముద్రట. అందుకే ఇక్కడ చెప్తున్నారు సర్వే సుభక్తి లక్షణము తెల్పెడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. ఆ విధంగా భస్మధారణ చేసి ఇక స్నానం చేయించుతారు పిల్లలకి. ఆ స్నానం చేయించడం ఎలా ఉందంటే పాప కదంబ జంబాలంబు కడిగడి పగిది నీళ్ళార్చిరి పాపనికి నీ. పాప కదంబ జంబాలంబు, మనం మామూలుగా స్నానం చేస్తాం, కానీ పిల్లవాడికి చేసే స్నానం ఏంటంటే గత జన్మల పంకెల మీదేనా ఉంటే అది కడుగుతున్నారా అన్నట్లుగా స్నానం చేస్తున్నట్టు పిల్లవాడికి. అంటే మన మనస్సు అనే శిశువుని మనం ఈ విధంగానే స్నానం చేయించుకోవాలి. ఇది విశేషం. పాప పంకిలాన్ని కడిగించుకోవాలి. ఇక ఆయనకి చిట్టాముదం పోసేట. ఆముదం ఎందుకు పెడతారంటే లోపల మలినం పోవడానికి పూర్వపు తల్లులు పెట్టేవారు. అలాంటి చక్కటి ఆయుర్వేద పద్ధతులన్నీ ఇప్పుడు మనం క్రమంగా కోల్పోతూ ఉన్నాం అనుకోండి, అందుకు ఒక దుర్బల జాతి తయారవుతాడు. రాను రాను, బలిష్టమైన దృఢమైనటువంటి జాతిని తయారు చేసినటువంటి వైద్య పద్ధతుల్ని ఆచార వ్యవహారాల్లో కలిపేసిన పవిత్ర భారతీయ సంస్కృతి నుంచి దూరమవుతూ ఉన్నాం. కానీ ఈ గ్రంథాలు చదివినప్పుడైనా మన ఆచార సంప్రదాయాల లక్షణాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అంతరంగమలాపహంబైన చిత్సుధారసమువోని చిట్టాముదంబు తెచ్చి బాలునకు కడుపునకు పెట్టి పద్మముఖులు పవళింపగా చేసిరి పంపు మీద. చిట్టాముదం పెట్టేత్త. అది న్యాయంగా అది ఎందుకు పెడతారంటే లోపల మలినాన్ని పోగొట్టడానికి. ఇది ఎలా ఉన్నదంటే జ్ఞానమనేటటువంటి ఔషధాన్ని లోపలున్నటువంటి అజ్ఞానం అనే పంకిలం పోవడానికి పోస్తున్నారా అన్నట్లు పోసేత్త, పోసి పడుకోపెట్టేత్త. ఈ ఈయనేమిటి కళ్ళు తెరవట్లేదట. పసిపిల్ల వాళ్ళు అంత తొందరగా కళ్ళు తెరవరు కదా, కళ్ళు మూసుకుని ఉన్నట్ట. ఎందుకు అలా కళ్ళు మూసుకున్నాడంటే జ్ఞాన ప్రసూన కలికా జాని పద ధ్యాన పరమ సోక్ష సుషుప్తుండైన గతి కన్ను తెరవంగా నేరకయుండి కొన్ని ఘస్రంబులకున్. కళ్ళెందుకు మూసుకున్నాడంటే జ్ఞాన ప్రసూనాంబికా పతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో మునిగిపోయాడా అన్నట్లు కళ్ళు మూసుకున్నట్ట. కొంతసేపటి కళ్ళు తెరిచేట. ఈ కళ్ళు తెరవడం ఎలా ఉందంటే తప్పది ఇంకా లోకయాత్ర ఎలా చేస్తానో ఏమిటో అన్నట్టు కళ్ళు తెరిచేట. ఈ లోక వ్యాపారం వేలాగో ఎన్నుచు చూడ ఇంపైన గతి బాలకుడు తెరచే కన్నులు లాలితముగ తల్లిదండ్రులకు ముదమొదవన్. పిల్లవాడు కళ్ళు తెరవగానే తల్లిదండ్రులకు ఆనందం వస్తుంది. ఇలాగా ధూర్జడు గారి కవితా నిర్మాణ వైఖరిని మనం పరిశీలిస్తే పసిపిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి పెరిగే విధానం వరకు ఆనాటి భారతీయుల ఇంట లేదా తెలుగువారింట, తెలుగువారి ఇంట పల్లెటూరి వారి ఇంట ఎలా ఉంటుందో అదంతా చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. అదే సమయంలో ఒక పసిపిల్లవాడిని పెంచడం కాకుండా శివభక్తి రూపు కట్టినటువంటి ఒక శిశువుని దర్శింపజేస్తున్నాడు ఇక్కడ. ఈ పిల్లవాడు పెరుగుతున్నట్ట. పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా నడకలు వస్తున్నాయి, అడుగులు విదిల్చడం వస్తూ ఉన్నాయి, బోరలా పడడం వస్తుంది, కూర్చోవడం వస్తుంది, తప్పటడుగులు వేయడం వస్తుంది. అలా నడకలు నేర్చుకున్నాడు. ఇది పిల్లవాడు పెరిగే విధానం. పూర్వపు రోజుల్లో ఒక్కొక్కటి జరిగేటప్పుడు ఒక్కొక్క పండగ చేసుకునేవారు. ఇక్కడ ఈయన ఎలా నడుస్తున్నాడంటే వాటిలో కూడా శివభక్తిని దర్శిస్తున్నాడు పరమ శివభక్తుడైన దుర్జటి మహాకవి. మొదటి నవ్వేట. ఆ నవ్వు ఒక పరిహాసంగా నవ్వినట్టు నవ్వేట. ఏమిటా పరిహాసం అంటే శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లు ఈయన నవ్వసాగే. ఈ జగత్తంతా అయ్యో శివభక్తి లేకుండా చెడిపోతుంది అన్నట్టు నవ్వేట. ధృతి మోహబంధంబు తెగ తన్ను గతి ముద్దుటడుగులెత్తి విదుల్చుకాడజొచ్చే. తన చిన్ని చిన్ని అడుగులు పెట్టి విదల్చడం ఎలా ఉందంటే మోహబంధాలు కానీ మీదకొస్తే వాటిని పంతున్నాడా అన్నట్టుగా కాలు విదిల్చేట. ఎంత గొప్ప దర్శనం చూడండి. భవ పరాముఖుడైన పగిది సత్వము గూడి పొత్తుల పాన్పుపై పొరలబడియే. బోరలా పడ్డట. ఆ బోరలా పడ్డ ఎలా ఉందంటే విముఖత్వం చూపిస్తున్నాడా అని. దేనికి విముఖత్వం అంటే భవ పరాన్ముఖత్వం. ఈ సంసారం నాకు అక్కర్లేదు అని ఈ సంసారం వైపు వీపు చూపిస్తున్నాడా అన్నట్టు బోర్లా పడ్డట. ఎంత చక్కగా దర్శిస్తున్నారు చూడండి. ఇక్కడ కొంతసేపటి కూర్చోవడం నేర్చుకున్నాడు కొన్నాళ్ళకి. ఆ కూర్చోవడం ఎలా ఉందంటే శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండదొడగే. కూర్చోవడం ఎక్కడ అంటే ఎక్కడ క్షేమం ఉంటుందో అక్కడ కూర్చుంటాం మనం. కానీ ఆ కింద ఏదో ప్రమాదం ఉంటే మనం కూర్చుంటామా? ఎక్కడ శ్రేయస్సు ఉంటుందో అక్కడ మఠం వేసుకోమన్నాడు, అక్కడ తిష్ట వేసుకోమన్నాడు. అదే ప్రతిష్ట అంటే. ఎక్కడ తిష్ట వేసుకోవాలంటే మోక్ష సామ్రాజ్యం లభించే వరకు కూర్చోకూడదు. అది లభించినప్పుడే తిష్ట ప్రతిష్ట, అప్పుడే ఆగడం. కనుక మోక్ష సామ్రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడా అన్నట్లు కూర్చున్నాడు ఇతను. అలా ఉన్నటువంటి వాడు క్రమంగా తడిమి తడిమి వెళ్తున్నాడు. పసిపిల్లాడుగా ఉన్నప్పుడు ఆ పాకుతూ వెళతారే, ఆ వెళ్ళడం తడుముతూ ఉన్నట్ట. ఏమిటి తడుముతున్నాడంటే తడవి యాడె వసుంధరా స్థలము నందు విశ్వపతి తత్వమను మణి వెదకు రీతి. శివతత్వం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాడా అన్నట్లు తడుముకుంటూ వెళుతున్నట్ట. అలా క్రమంగా తప్పటడుగులు వేస్తున్నట్ట. తప్పటడుగులు వేయడం ఎలా ఉందంటే దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగు పెట్టడుగతి తప్పటడుగు పెట్టే. శివుడు ఎక్కడున్నాడయ్యా అంటే విశ్వమంతా ఉన్నాడు. కనుక నేను అడుగు వేస్తే ఆయన మీద వేసేస్తానేమో అని భయంతో అడుగు వేయడం వల్ల అది తప్పట అడుగైపోతుందట. అలా అడుగులు వేస్తూ క్రమక్రమ ప్రవర్ధమానంబులు అతని గుణంబులు శివభక్తి లక్షణోపమానంబులు సమానంబులై చెరువందా. ఇక్కడ ఆ తత్వాన్వేషణ దృష్టి ధ్యాన సాధనా పద్ధతి ఇవంతా వర్ణిస్తున్నాడు ఒకవైపు. ఇంకోవైపు శిశువు పెరిగే పద్ధతి రెండునూ కలిపి చూపిస్తున్నాడు. ఇలా పెరిగేట క్రమక్రమంగా బాలుడై లోకం వైపు తిరిగాడు. లోకంలో పిల్లలు తోటి పిల్లలు వాళ్లతో ఆడుకోవడం అమ్మా నాన్న ఆడించినాటలు వీటిలో పడి క్రమంగా ఆ లోకపు ఆటల్లో తిరుగుతూ బాల్య క్రీడలు చేశాట. ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలు వర్ణిస్తున్నాడు ఇక్కడ ధూర్జడి గారు. ఎందుకయ్యా ఇంత వర్ణించాలి అంటే ఆ ఆటలు మరిచిపోయే కాలం వస్తుంది, కనీసం పేర్లేనో గుర్తుంటే తర్వాత తరానికి అనుకున్నాడేమో మహాకవి. అందువల్లనే మనం కొన్ని ఆటలు ఇప్పుడు ఎప్పుడో మర్చిపోయాం. అసలు ఇప్పుడు పిల్లలతో కలిసి ఆడుకునే టైం పిల్లలకి ఎక్కడిస్తున్నాం మనం? పాపం వాడు చాకలి బరువు అంటారే అదంతా వీపును వేసుకుని గాడిద బరువు అది మోసుకు పరిగెత్తాలి. మళ్ళీ పాపం సాయంత్రం రాగానే దించేసి తల్లిదండ్రులు కొడుతూ ఏడిపిస్తూ ఉంటే హోంవర్క్ దిద్దుకోవాలి. మహా ఆడుకుంటే చాటింగ్ ఎలాగో ఉంది కంప్యూటర్ ముందు కూర్చుని, ఇంకా ఎవరితో ఏం ఆడుకుంటాడు. కానీ ఆటల్లో కూడా ఆ ఉల్లాసం ఆ ప్రేమ ఆ వాత్సల్యం ఆ ఆనందం ఇలా వికసనాత్మకంగా ఉన్నటువంటి తెలుగువారి ఆటలన్నీ ఒక దగ్గర చెప్పాడు ఇక్కడ. ఇందులో కొన్ని ఆటలకు అర్థం కూడా చెప్పలేము ఈ రోజుల్లో, అన్ని కోల్పోయాం. కానీ ఆ పేర్లు తరచుకుంటే ఎంత బాగుంటుందో, ఆ తెలుగు ఆటల మాటలు చూడండి ఎంత బాగున్నాయో. చిట్ల పొట్లా కాజ సిరి సింగణ వంతి గుడుగుడు గుంచాలు కుందెన గుడి డాగిలి మృత్యులాటలు అంటే దాక్కుని దొంగాటలు అనమాట. గ్రచ్చకాయలు వెన్నెల కుప్పలు తన్నుబిల్ల తూరన తుంకాలు గీరన గింజలు పిల్ల దీపాలంకి బిల్లగోడు చిడుగుడొవ్వల పోటి చెండు గట్టిన బోది అల్ల ఉప్పన బట్టెలప్పలాలు చిక్కనా బిల్లలో టిళ్ళు చిందరాది అయిన శైశవ క్రీడా విహార సరణి చెంచు కొమరులతో నుద్దులించుకాడు తిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు. ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరంటే తిన్నడు అని పెట్టుకున్నారు. ఈ తిన్నడు బాల్య సంపన్నుడై పెరుగుతూ ఇన్ని రకాల ఆటలు ఆడుకుంటూ క్రమంగా కౌమార దశకు చేరుకున్నాడు. అంటే టీన్స్ అంటాం కదా, ఆ కౌమార దశకు చేరుకున్నాడు. అక్కడ సంప్రదాయం ప్రకారంగా కౌమార దశకు చేరుకున్నటువంటి రాజుగారి పుత్రుని యువరాజుని చేస్తాడు. ఇతడి రాజ్యం ఇతడిది బోయిల రాజ్యం, దానికి ఈయన యువరాజుని చేశారు. యువరాజు చేసేటప్పుడు సంప్రదాయం అంటే కాటిరేని జాతర అని ఒక జాతర చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే ఈ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఏ వృత్తి వారికి ఏ సంప్రదాయం వారికి వారి ఆరాధనలు వారికి ఉంటాయి. సర్వం శివార్పణం.

ప్రజలిష్టం జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి జగతి

ప్రవర్ణరాత్మాక్షామాపతంగామరిత్వేణ కామేణ్యదా మే నిదా ప్రవర్ణ్యా

ప్రజాపతిం ప్రజాపతి సర్వా దేవతాయ ధనం వాదేవతాయ ధనం వాదేవతాయ ఎవరు ఏకాదశి పాదాన్ పాఠ్యంజనే.

ప్రాణాయనంద్రికాయ సరస్వమిత్రాయత్రయస్యూషాయ దేవతాయ వేషణాయ ద్వాదశకపాలోదిత్యే విత్తమగ్నే చతురగ్నయే వేత్పాదనాయ ద్వాదశకపాలోనుమగ్నే ధనుః

ప్రజాపదయ్చంగిన్నామిషస్య దేవ జమే మహిమౌషధయో మహత్పదయో మధ్య

దిస్ ఈస్ పంచసంధి. అండ్ ది నెక్స్ట్ అనదర్ డిఫికల్ట్ వన్ ఈస్ రేఖ. రేఖ ఈస్ లైన్ అండ్ రేఖ ఆల్సో ద ఫార్మట్ చేంజెస్ ఇన్ ద నార్త్ అండ్ ఇన్ సౌత్. దర్ ఆర్ వేరియేషన్స్ ఇన్ దాట్ అండ్ దిస్ ఆర్ ఆల్ కాంప్లెక్స్. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ కంటైనింగ్ అబౌట్ 16 words A to P, that's what I have written here. Then the way the arrangements are done, AB, BA, AB, BCD, DCB, BC, CD, DE, FG, GFED, DE, FG, GFED, reverse, DE, EF, E, ET, E, E, it ends up to that. And then LMNOP, PONML, LM, MN, NO, OP, P, ET, P. This is what he has to remember to recite. So let us now hear that. Rekha.

0: విజిజ్ఞాసితవ్యం ఇత్యాది వాక్యం సమామనం సమాంనాయ సమాంనాయతే. సో ఇది ఛాందోగ్య ఉపనిషత్ దిస్ ది స్టేట్మెంట్. అత యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ. సో అత నౌ యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే ఇన్ దిస్ బ్రహ్మపుర బ్రహ్మపుర ఇస్ బ్రహ్మం వసతి ఇతి. సో దిస్ బాడీ ఇస్ ది బ్రహ్మపుర. సో ఇన్ దిస్ బ్రహ్మపుర దహరం పుండరీకం వేష్మ దట్ స్మాల్ పుండరీకం లోటస్ విచ్ ఎగ్జిస్ట్ విచ్ కవర్స్ వాట్ దహర అస్మిన్ అంతర ఆకాశ వేష్మ ఇస్ అ కవర్. సో దిస్ కవర్ ఆఫ్ స్మాల్ లోటస్ విచ్ హ్యాంగ్స్ ఇన్ ది హార్ట్ ఇన్ దిస్ బ్రహ్మపుర అస్మిన్ దహర ఆకాశ ఇన్ ఇట్ దేర్ ఇస్ అ దహర ఆకాశ దేర్ ఇస్ అ స్మాల్ స్పేస్. సో తస్మిన్ యద్ అంతః ఇన్సైడ్ దట్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ తత్ అన్వేష్టవ్యం దట్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు ఇన్క్వైర్ అపాన్. తదువావ విజిజ్ఞాసితవ్యం తదువావ డెఫినెట్లీ దట్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అన్నో. సో దట్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ ది వాక్య సమాంనాయతే దిస్ ది వాక్య విచ్ ది శృతి ప్రసన్స్ తత్ర యో అయం దహరే హృదయ పుండరీకే దహర ఆకాశ శ్రుతః స కిం భూతాకాశ అథవా విజ్ఞానాత్మా అథవా పరమాత్మేతి సంశయతే. నౌ అత్ర యో అయం దహరే హృదయ పుండరీకే దహర ఆకాశ శ్రుతః. సో ఇన్ దిస్ దహరే ఇన్ దిస్ స్మాల్ హృదయ పుండరిక స్మాల్ లోటస్ ఇన్సైడ్ దట్ స్మాల్ లోటస్ వాట్ ఎవర్ దట్ స్మాల్ క్యావిటీ ఇస్ సెడ్ దట్ ఆకాశ. సో సకిం భూతాకాశ ఇస్ ఇట్ ది భూతాకాశ ది ఆల్ పర్వేడింగ్ స్పేస్ ఈథర్ ఆర్ అథవా విజ్ఞానాత్మ ఆర్ ఇస్ ఇట్ జీవాత్మ విజ్ఞానాత్మ ఇస్ జీవాత్మ అథవా పరమాత్మ ఇది సంశయతే ఆర్ ఇస్ ఇట్ పరమాత్మ పరబ్రహ్మన్ వాట్ ఇస్ దట్ కూతః సంశయ హౌ డూ యూ హ్యావ్ దిస్ డౌట్ ఇఫ్ యు సే ఆకాశ బ్రహ్మపుర శబ్దాభ్యాం బికాస్ దేర్ ఆర్ టూ వర్డ్స్ ఆకాశ అండ్ బ్రహ్మపుర because of these two words I have the doubts. So akashabdo hi ayam bhutakasha why what is the doubt if you ask. He says akashabdo hi ayam bhutakashe parasminscha prayujyamano drushyate. This akasha this word is used in the bhutakasha in this all pervading ether and parasminscha in the parabrahman also. So there is the doubt tatra kim bhutakasham eva dahara syat kim va iti samshayah కిం వా పర ఇది సంశయ. సో ఇస్ దిస్ దహర ది భూతాకాశ ది ఈథర్ ఆర్ ఇస్ ఇట్ ది పరబ్రహ్మన్ దిస్ ఇస్ ది డౌట్ బికాస్ ఆఫ్ దిస్ ఆకాశ టర్మ్. నౌ తథా బ్రహ్మపురం ఇది దెన్ దేర్ ఇస్ నెక్స్ట్ డౌట్ ది నెక్స్ట్ డౌట్ ఇస్ బికాస్ ఆఫ్ ది బ్రహ్మపురం దిస్ వర్డ్ వాట్ ఇస్ ది ప్రాబ్లమ్ దేర్ కిం జీవోత్ర బ్రహ్మనామా తస్య ఇదం పురం శరీరం బ్రహ్మపురం అథవా పరస్యేవ బ్రహ్మణః పురం బ్రహ్మపురం ఇది. సో jiva is it referred to as brahman because in some places jiva is referred to as brahman. So this jiva called brahman because tat srishtva tadeva anupravishat that brahman is what entered. So this jiva is it called as brahman and that jiva in whichever it exists that is called brahmapura or is it the paramatma only directly. So this is the doubt tatra jivasya parasya anyatva anyatarasya పురస్వామినో దహరాకాశత్వే సంశయః. సో ది పురస్వామి దట్ పురా దట్ ప్లేస్ ఇన్ విచ్ హీ ఎగ్జిస్ట్ హూ కంట్రోల్స్ దట్ స్పేస్ ఇన్ సైడ్ హూ ఇస్ దట్ ఇస్ ఇట్ ది విజ్ఞానాత్మ ఇస్ ఇట్ ది జీవా ఆది పరబ్రహ్మన్ ఇన్ ది దహర ఆకాశ ఇస్ ది ఆకాశ ది ఔటర్ స్పేస్ ఆర్ ఇస్ ఇట్ పరబ్రహ్మన్ ఇన్ ది బ్రహ్మపుర ఇస్ ది వన్ హూ కంట్రోల్స్ దట్ బ్రహ్మపుర ది జీవా ఆర్ బ్రహ్మన్. So this is the doubt. So what do you get? Asa, yed idam aspin brahmapure, brahmapure, it's not brahmapure, brahmapure, raham sukshmam mahaprayam pundarikam asannivesham veshma daharo aspin antarakashah taspin yed antah tad anveshtavyam agama acharya ఉపదేశాభ్యాం ఆగమ ఆచార్యోపదేశాభ్యాం షుడ్ బి ఓకే ఆగమ ఆచార్యోపదేశాభ్యాం శ్రవణం తద్ అవిరోధినా తర్కేన మననం చ తద్ అన్వేషణం తత్ పూర్వకేన చ ఆదరేన ఆదరే ఆదర నైరంతర్య ఇట్స్ ఆదర నైరంతర్య ఇట్స్ నాట్ నైరంతర్య ఆదర నైరంతర్య దీర్ఘకాల ఆశైవితేన ధ్యానాభ్యాసే ధ్యానాభ్యాస పరివాకేన సాక్షాత్కారో విజ్ఞానం. సో దిస్ ఇస్ ది స్టేట్మెంట్ అథ యద్ అస్మిన్ బ్రహ్మపురే దహరం సూక్ష్మం మహాప్రాయం పుండరీకం అసన్నివేశం వేష్మ. దట్ విచ్ బ్రహ్మపుర ఎగ్జిస్ట్ సో విచ్ ఇస్ ఇన్ ఇన్ దట్ స్పేస్ క్యావిటీ ఎక్సెట్రా. సో వాట్ ఇస్ దిస్? హీ సేస్ తద్ అన్వేష్టవ్యం అన్వేష్టవ్యం తద్వా విజిజ్ఞాసితవ్యం. అన్వేష్టవ్యం మీన్స్ వాట్? టు ఇన్క్వైర్ ఇన్ టు. What kind of inquiry is this? How should I inquire? For vichara, you have to have sara. So, how do I get the sara? Read the books, easy. So, to negate that, he says, agama acharya upadesha abhyam. Through the agama and acharya upadesha of the agama, whatever you gain, agama, ఆచార్య, ది నాలెడ్జ్ ఆఫ్ ఆగమ అండ్ ది నాలెడ్జ్ త్రూ ది ఆచార్య, దట్ ఇస్ కాల్డ్ శ్రవణ. త్రూ ద శ్రవణ తద్ అవిరోధిన తర్కేన, వాట్ ఎవర్ ఇస్ నాట్ కాంట్రడిక్టరీ టు వాట్ ఎవర్ యు హావ్ హర్డ్, దట్ కైండ్ ఆఫ్ తర్క యు యూస్, లాజిక్ యు యూస్ త్రూ దట్ వాట్ ఎవర్ యు అండర్స్టాండ్, దట్ ఇస్ కాల్డ్ అస్ మనన. అండ్ తద్ అన్వేషణం, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అస్ అన్వేషణం, ఇన్క్వైరీ. తద్ పూర్వకేన త్రూ దిస్ ఇన్క్వైరీ ఆదర నైరంతర్య దీర్ఘకాల ఆసేవితేన సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమి. దట్ ఇస్ ది సూత్ర ఈస్ బ్రింగింగ్ హియర్. సతు దీర్ఘకాల నైరంతర్య దీర్ఘకాల నైరంతర్య ఆదరేన విత్ లవ్ విత్ కేర్ యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఫార్ హౌ లాంగ్ నిరంతర కంటిన్యూస్లీ టిల్ you understand that dirghakala for a long period of time continuously if you practice you get that with love you get that truth. Dhyana abhyasa paripakena, when the dhyana abhyasa, when the practice of dhyana, when it culminates, when it fructifies, through that sakshatkaro vijnanam, the knowledge which you gain of the brahman is called as vijnanam. Nishtam hi tat jnanam purvebhyah, and that vijnana is from the shravana, manana is vishishta jnana. From manana, nididhyasana is vishishta jnana. Vishishta jnana means a special knowledge. It's a much more clear knowledge. That is the speciality here. Tadiccha vijignyasanam. Tadiccha means to desire to that. Vijignyasitavyam. That is what you have to desire to know. That is what it said. So, to desire to know it in a special way is called vijignyasa. అత్ర సంశయమాహ. సో ది డౌట్ ఇస్ ప్రెసెంటెడ్ హియర్. తత్ర ఇతి తత్ర ప్రథమం తావత్ ఏష సంశయః, దిస్ ఇస్ ది డౌట్. వాట్? కిం దహరాకాశాద్ అన్యదేవ కించిత్ అన్వేష్టవ్యం కివి జిజ్ఞాసితవ్యం చ ఉత దహరాకాశ ఇతి. వాట్ షుడ్ బి అండర్స్టూడ్? ఇస్ ఇట్ సంథింగ్ అదర్ దన్ దహరాకాశ ఆర్ ఇస్ ఇట్ ద దహరాకాశ ఇట్ సెల్ఫ్? షుడ్ ఐ నో ఆర్ షుడ్ ఐ స్టార్ట్ ఎన్క్వైరీ అపాన్ అండ్ నో దిస్ దహరాకాశ ఆర్ సంథింగ్ ఎల్స్? దిస్ ది ఫస్ట్ డౌట్. దెన్ యదాపి దహరాకాశో అన్వేష్టవ్యః తదాపి కిం భూతాకాశః శరీరాత్మా కిం వా పరమాత్మా? ఇఫ్ యు సే నో నో దహరాకాశ, దెన్ అగైన్ ఐ హావ్ ఎ ప్రాబ్లమ్. ఇస్ ఇట్ ది దహరాకాశ మీన్స్ ఇస్ ఇట్ ది ఎక్స్టర్నల్ స్పేస్ ఆర్ ఇస్ ఇట్ ది జీవాత్మ ఆర్ ఇస్ ఇట్ ది పరమాత్మ? వాట్ షుడ్ ఐ ఎన్క్వైర్ అపాన్? సో దిస్ ఇస్ ది సెకండ్ డౌట్. కుత ఇది, వై డు యు హావ్ దిస్ డౌట్? తద్ హేతు మాహ ఆకాశ బ్రహ్మపుర శబ్దాభ్యాం, బికాస్ ఆఫ్ దిస్ ఆకాశ అండ్ బ్రహ్మపుర దీస్ వర్డ్స్ ఐ హావ్ దీస్ డౌట్స్. ఓకే, తత్ర ప్రథమం తావత్ భూతాకాశ ఏ వాదహర ఇది పూర్వపక్షేతి. సో ఫస్ట్ హీ ప్రెసెన్స్ ది భూతాకాశ ఇట్ సెల్ఫ్ అస్ ది దహరాకాశ ఇన్ ది ఫస్ట్ పూర్వపక్ష. తత్ర ఆకాశ శబ్దస్య భూతాకాశే రూఢత్వాత్ త్రూ దిస్ హేతు. వాట్? ఆకాశ దిస్ వర్డ్ ఇస్ ఫేమస్ ఫార్ ది ఈథర్ ఎక్స్టర్నల్ స్పేస్. ఏష తు బహుతర ఉత్తర సందర్భ విరోధాత్ తుచ్చ పూర్వపక్ష ఇది అపరితోషేణ పక్షాంతరం ఆలంబతే పూర్వపక్షి అథవా జీవోదహరేతి. ఏష తు బహుతర ఉత్తర సందర్భ విరోధాత్. See, here in this doubt, it is very minuscule. We can just negate it very simply. So, there are so many kinds of answers which is possible to negate this. He himself understands it. So, immediately, therefore, pur tuchcha. Tuchcha means it is very cheap. It is ఇట్ ఇస్ నెగ్లిజిబుల్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ సో అపరితోషేణ బికాస్ హీ హిమ్సెల్ఫ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఫస్ట్ పూర్వపక్ష హీ బ్రింగ్స్ ఇన్ అనదర్ పక్షాంతరం ఆలంబంతే ఆలంబతే మీన్స్ హీ టేక్స్ టు ది సెకండ్ స్టాండ్ వాట్ ఇస్ దట్ అథవా జీవో దహరేతి ఇస్ ఇట్ జీవ వై బ్రహ్మపురం బికాస్ ఆఫ్ ది బ్రహ్మపురం ప్రాప్తం యుక్తమిత్యర్థ సో వాట్ ఇస్ దట్ విచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఫర్ దట్ ది పూర్వపక్షీస్ స్టాండ్ పాయింట్స్ ఇస్ ప్రెసెంటెడ్ తత్ర ఆకాశబ్దస్య భూతాకాశ రూఢత్వాత్ భూతాకాశ ఏవతహర శబ్ద ఇది ప్రాప్తం దిస్ ఆకాశ శబ్ద ఇస్ రూఢ ఇస్ డైరెక్ట్లీ ఇట్ మీన్స్ ఇన్ ది వరల్డ్ దిస్ సౌ రూఢ మీన్స్ ది వరల్డ్లీ మీనింగ్ దిస్ సౌ ఇన్ ది వరల్డ్ యూ అండర్స్టాండ్ ఆకాశ మీన్స్ ఆకాశ మీన్స్ ది ఎక్స్టర్నల్ స్పేస్ సో ఇది దహర శబ్ద భూతాకాశే దహర శబ్ద దహరాకాశ మీన్స్ ఓన్లీ దట్ భూతాకాశ దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రాప్తం మీన్స్ లాజికల్ దిస్ ఇస్ వాట్ ఇస్ రైట్ దిస్ ఇస్ వాట్ ఇస్ కరెక్ట్ లాజికల్ సో తస్య చ దహరాయతన అపేక్షయ దహరత్వం అండ్ హౌ కెన్ దట్ బి దహర దహర మీన్స్ స్మాల్ హౌ కెన్ ఇట్ బి స్మాల్ బికాస్ ఇట్ ఇస్ ఇన్ అ స్మాల్ క్యావిటీ సో ఇట్ ఇస్ ఇన్ దట్ స్మాల్ కేవ్ క్యావిటీ దాట్ఫోర్ ఇట్ ఇస్ స్మాల్ సో దట్ ఇస్ ఆల్సో లాజికల్ యావాన్ వాయం ఆకాశ తావానేషో అంతర్హృదయ ఆకాశ ఇది చ బాహ్యాభ్యంతర భావకృత భేదస్య ఉపమాన ఉపమేయ భావ అండ్ లేటర్ ఇట్ సేస్ వాట్ ఎవర్ ఇస్ దిస్ స్పేస్ ఇస్ ఎక్స్టర్నల్ స్పేస్ ఆల్సో వాట్ ఎవర్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది స్పేస్ ఇస్ ది సైజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్పేస్ సో దెర్ ఇస్ అ ఉపమాన ఉపమేయ భావ ఉపమాన ఉపమేయ భావ ఇస్ ది ఎగ్జాంపుల్ అండ్ ఎగ్జాంప్లిఫైడ్ దెర్ ఇస్ అ స్టేట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండ్ ఎగ్జాంప్లిఫైడ్ హియర్ So, the example is the Dahara Akasha with the exemplified which is the external Akasha. So, there is that also which is sought. Dhyava Prithivyadija Rasminanta Samahitam and the Dhyuloka and Prithiviloka etc. are established in this external space only. So, that also is logical. Avakashatmana ఆకాశస్య ఆకాశ ఏకత్వాత్ వాట్ ఇస్ ఆకాశ అవకాశ ప్రదాతృత్వం ఆకాశత్వం ఆకాశత్వ ఆకాశానస్ స్పేస్నెస్ మీన్స్ దట్ విచ్ గివ్స్ అస్ ది స్పేస్ టు ట్రాన్సాక్ట్ డూ థింగ్స్ ది స్పేస్ సో సిన్స్ ఇట్ ఇస్ దట్ ఆల్సో ఇస్ ఆకాశ దిస్ ఆల్సో ఇస్ ఆకాశ నో నో దిస్ ఇస్ స్మాల్ ఆకాశ దట్ ఇస్ బిగ్ ఆకాశ సి బేసిక్లీ బోత్ ఆర్ ఆకాశ బికాస్ బోత్ బేసిక్లీ gives us space. There is a space. There is a cavity. So, if there is a void, if there is a space, that is the because of the spaceness. Since both of them have this spaceness, they are both same. Athava, jivo dharaiti praptam brahmapura shabdat or it can be jiva. It can be jiva. Logically, you can conclude it to be jiva because brahmapura, this word is used. బ్రహ్మపుర శబ్ద జీవస్య హీదం పురం చరీరం బ్రహ్మపురం ఇది ఉచ్యతే తస్య స్వకర్మ ఉపార్జితత్వాత్ జీవస్య హీదం పురం సత్ శరీరం బ్రహ్మపురం ఇది ఉచ్యతే దిస్ జీవ ఫార్ దిస్ జీవ దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ది ప్లేస్ వేర్ ఇట్ ఎగ్జిస్ట్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ అస్ బ్రహ్మపుర అండ్ హౌ క్యాన్ ఇట్ బి బ్రహ్మపుర బ్రహ్మపుర మీన్స్ నార్మలీ వాట్ ఇస్ బ్రహ్మపుర ఇన్ ద ప్రీవియస్ అధికరణ వీసా ది బ్రహ్మ లోక ఇస్ ది లోక బ్రహ్మపుర విచ్ ది బ్రహ్మన్ ఎగ్జిస్ట్ ది ఫోర్ ఫేస్డ్ బ్రహ్మన్ ఎగ్జిస్ట్ దట్ ఇస్ బ్రహ్మలోక బ్రహ్మపుర హౌ కెన్ దిస్ బి బ్రహ్మపుర దిస్ బాడీ బి ది బ్రహ్మపుర దట్ లోక హౌ డు యూ గెయిన్ దట్ లోక త్రూ ది ప్రాక్టీస్ ఆఫ్ ఉపాసన యూ గో టు బ్రహ్మలోక ద సేమ్ వే కర్మ వాట్ ఇస్ ఉపాసన వాట్ డస్ ఉపాసన డూ ఇట్ గివ్స్ యూ అ స్పెషల్ కర్మ సో ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో ఫార్ అటైనింగ్ దిస్ బాడీ ఆల్సో యూ హ్యావ్ డన్ సమ్ కర్మ సో దాట్ ఫోర్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో బ్రహ్మపుర దట్ ఇస్ వై ఈజ్ తస్య స్వకర్మణ ఉపార్జితత్వాత్ దట్ బ్రహ్మపుర ఈజ్ ఆల్సో అటైన్డ్ త్రూ ది కర్మాస్ దిస్ బ్రహ్మపుర ఈజ్ ఆల్సో అటైన్డ్ త్రూ ది కర్మాస్ దాట్ ఫోర్ ఇట్ ఇస్ సేమ్ దేర్ భక్త్యా చ తస్య బ్రహ్మ శబ్దవాచ్యం భక్త్యాచ భక్త్యా మీన్స్ విత్ దిస్ రిలేషన్షిప్ విత్ దిస్ అట్రిబ్యూట్ ది సిమిలారిటీ వి సే దిస్ టు బి భక్త్యా మీన్స్ ఇట్ ఇస్ నాట్ భక్తి డివోషన్ ఇన్ డివోటెడ్ వే వి సే ఇట్స్ నాట్ డివోటెడ్ వే భక్త్యా మీన్స్ విత్ దిస్ స్పెషల్ ఐడియా విత్ దిస్ అట్రిబ్యూట్ బికాస్ దే ఆర్ సేమ్ ది బోత్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది బ్రహ్మలోక దే ఆర్ గెయిన్డ్ బికాస్ ఆఫ్ ది కర్మ ఇట్ ఇస్ సెడ్ టు బి బ్రహ్మ ద జీవ ఇస్ ఆల్సో with the special attribute is called as Brahman. Nahi parasya brahmana sharirena swaswami bhavah sambandhosti. I understand. Bhaktya, even if I say bhaktya, because they have this attribute which is common. Brahmapura, this is Brahmapura. That is bhaktya again. Bhaktya, you can call this body to be Brahmapura because of the karma uparjita. And bhaktya, this jiva also can be called as Brahman because of the attributes. What attributes? This jiva atma, it is also atma. It is also chaitanya swarupa. That paramatma parabrahman is chaitanya swarupa. So because of this attribute, it can be called jiva can be called as Brahman. And next point is nahi parasya brahmana sharirena swaswami bhavah sambandhosti. I am not talking about this param brahman here. I am just talking about this jivatma, because I also have studied this much, so I know this Brahman parabhatma cannot be associated with this body. So I am not bringing paramatma here. So you should also not bring the paramatma as the siddhanta paksha, because it cannot be associated with this small place. Leave alone the body, leave alone the small place, you cannot even associate with this body. So that is impossible. Tatra puraswamina pura ekadeshe avasthanam drishtam yatha rajnyah. And this puraswami swaswami bhava sambandha na asti. This parabrahman cannot be related to this body or this akasha in this swaswami bhava sambandha. How? Swaswami. Swa means swamajnyati dhanakhyaya. So wealth. Swami, the king, rajnyaha. Rajnya is the swami here. The king or any person. You own a house. Now you cannot exist in the whole of the house. It is all mine. You cannot say and exist in the all of the house. Even if it is all yours, you can stay in only one corner, in one place, in center of the room or any place. It's really one small embodied place. Now limited place. In the same way, he says, Tatra Puraswaminaha Pura Ekadeshi Avasthanam Drishtam Yatha Rajnyaha. This Puraswami, this master of the Pura, he can only stay in one corner of the palace, like the king. Mana upadhikascha, it's not mana upadhikascha, it is mana upadhikascha jivaha. The jiva is in the mind. It has the mind as the upadhi. Manascha prayena hrudaya pratishthitam. And where is this mind? Mind is established in the heart. Therefore, ityataha jivasyeva idam hrudaya antaravastham syat. Therefore, it can be only the jiva who exists in this body, in this mind. He is not existing in the whole of the body. I am not saying he is existing in the whole of the body. He is existing in this space cavity of the mind, which is existing in the body, which is existing in the heart. So there is no problem. Daharatvamapi tasiva arog aragra upamitatvad apakalpate. And he can be dahara. He can be a small person. He can be small. How? Aragra upamitatvad. Like the spokes, the center hub is Paramatma. The spokes, etc. is Jivatma. It is connected to that center hub, etc. we saw. So you yourself gave it as example. So because of those examples, it can be understood. Akasha upamitatvad iti. Akasha upamitatvadicha Brahma abhedavakshi abhivishyati. But there is this space, whatever the space is, it is as big as the external space. How can that be? This example of external space be given for this small jiva. Oh, that can also be answered. It's a very simple question. Because akasha upamitatvadicha Brahma abhedavakshiya bhavishyati. What is this jiva ultimately? This jiva is not different from Paramatma. That we also understand. So, with that reference, this jiva is what is referred to as Dharakasha. Nachatra Dharasya Akashasya Anvetavyatvam Vijignasitavyatvam cha Shruyate Tasmin Yadantah Iti Paravisheshanatvayena Upapadanatiti. And here you understand one point. Dharakasha is not the question where you have to inquire. What you have to inquire is not Dharakasha. The question is not about Dharakasha, but that which exists inside the Dharakasha, that is what should be inquired upon. Tasmin yad antah, that which exists inside that. So the topic of discussion is not Dharakasha, it is that in that Dharakasha whatever exists. So this is only that Jiva. If you say Ata Uttram Grumaha, we'll answer, we'll come to the answer, we'll come to again the Tika. Tatra Adeyatvad Visheshadva Puram Jivasya Yujyate Deho Na Brahmano Yuktaha Hetu Dvaya Vigogataha. Adeyatvad Visheshadva Puram Jivasya Yujyate Deho Na Brahmanaha Yuktaha Yujyate Deha Na Brahmanaha Yuktaha Hetu Dvaya Vyogat. Adeyatvad, since there is a Adeya, there is a place of existence in that space of cart. So there is a space in which it exists. And Visheshadva, there is a speciality which is said, which is a Yavanasya, etc. Through this, there is a speciality which is said. So, because of these reasons also, Chaitanya Guna, etc. For these reasons also, you have to accept this Jiva to be the one which exists in the space cavity. It cannot be Brahman. Because Deha na Brahmano Yuktaha, association with the body, etc. is not possible. It is not logical to accept that for the Brahman. And for the same Hetudvaya Vyogataha, and for these two Hetus which we are given, which since it cannot associate, these Hetus cannot exist in your Brahman. Adeyatva, it Brahman cannot be in one place. Visheshatva, it cannot be attributed. So Adeyatva, it cannot have a substratum and it cannot have any attributes. For these reasons also your Brahman cannot be that Dharakasha. Asadharane nahi vyapadesho bhavanti. So this is the normal, this is the basic rule for explaining something, putting forth something, a definition. Asadharane nahi vyapadesha bhavanti. When you tell something, it should have a special quality. Only through special quality you say something to another person. If you want to explain something, you use a special quality. Tadyatha, like water, kshiti, jala, pavana, bijadi, samagri, samavadhana, janma, apyankuraha, shali vijena, vyapadishyate, shalyankura, shalyankura, it's not shasyankura, it's shalyankuraha iti. Shalyankura, it's not ankraraha. Shalyankura, ankuraha iti. Now, a seed. For the seed to sprout, you need water, you need earth, you need space, air. Though, for the seed to sprout, you need water, earth, space, etc. You don't add these to be visheshanas, because these are general, common. For any sprout, these are necessary. So to specify this sprout, you say shalyankura. This is a sprout of barley, this is sprout of rice, this is sprout of this, that. So you specify the visheshana, the speciality which you, the adjective which you add is a special adjective which differentiate it from the other things, common things. The same way, Nadukshityadivihi, Tesham Karyantareshwapi, Sadharnyat. You don't add the Kshiti, etc. as a Visheshana, because it is seen in other sprouts also. Tadiha, Shariram Brahma Vikaropi, Na Brahmana Upadeshtavyam. Therefore, in the same way, though the body is, what is this body? Body is Brahman only. Tat Srushtva, Tadevanu Pravishat. So, what is that which created this body? Tajatalla tat ana iti shanta upasita. Again, in the sutra itself said janmadyasyataha. You clearly put everything is of that this Brahman is the material cause and the instrumental cause. Abhinna nimitta upadana karanam. We are very clearly put. Therefore, though shariram brahma vikaropi, the shariram is the material cause of this body is Brahman only, though it is brahma vikara, na brahmana vadeshtavyam. You cannot refer to it as Brahman. You cannot refer to this body as Brahman. Why? Brahmanaha sarva சர்வ விகார காரணத்வேன ஆதி சாதாரண்யாத் பிரம்மன் இஸ் சி பாடி கேனாட் பி ரெஃபர்ட் டு அஸ் பிரம்மபுரா பிகாஸ் இட் இஸ் தி ப்ராடக்ட் ஆஃப் பிரம்மன் பிகாஸ் எவ்ரி திங் இஸ் ப்ராடக்ட் ஆஃப் பிரம்மன் தென் இஃப் யூ சே பாடி டு பி பிரம்மபுரா தென் this table is also brahmapura because table is also a product of brahman this earth this moon this sun everything is brahmapura so you should not be able, you will not be able to differentiate from one thing to other it's all common the brahman is common cause for everything so there should be a special relationship here therefore jiva bheda dharma dharma uparjitah tad iti asadharana karanatvat jivena upadishyate iti uktam so ஸ்வகர்மணா உபார்ஜிதத்வா தட் இஸ் தி ஸ்பெஷல் ஆட்ரிபியூட் ஹீ இஸ் அட் சேயிங் திஸ் பாடி இஸ் அட்டைன்ட் பை தி ஜீவா பிகாஸ் ஆஃப் ஹிஸ் கர்மா தேர்ஃபோர் தேர் இஸ் அ ஸ்பெஷல் ஸ்பெஷல் அசோசியேஷன் வித் திஸ் பாடி ஃபார் த ஜீவா தேர்ஃபோர் அபிச்ச நாட் ஜஸ்ட் தட் பிரம்மபுர இதி சப்தமி அதிகரணே ஸ்மர்யதே தேன ஆதேயேன அனேன சம்பந்தவ்யம் அண்ட் பிரம்மபுர திஸ் இஸ் அதிகரண சப்தமி செவன்த் கேஸ் பிரம்மபுரா பிரம்மபுரா செவன்த் கேஸ் மீன்ஸ் அதிகரண சப்ஸ்ட்ராட்டம் இன் விச் இட் எக்ஸிஸ்ட் சோ இன் தட் வே யூ ஹேவ் டு ரிலேட் இஃப் யூ அண்டர்ஸ்டாண்ட் திஸ் டு பி தி ஆதேய திஸ் டு பி தி பேஸ் சப்ஸ்ட்ராட்டம் ஃபார் சம்திங் யுவர் பிரம்மன் கெனாட் பி தி ஒன் விச் இஸ் அசோசியேட் வித் பிகாஸ் பிரம்மன் கெனாட் ஹேவ் எனி சப்ஸ்ட்ராட்டம்
1: ஓம் நம சிவாய டியர் லிசனர்ஸ் ஆஃப் shaivam.org தி நெக்ஸ்ட் ப்ரோக்ராம் இஸ் Spiritual Discourse. Title is Sage Upamanyu, The Exalted Devotee of Lord Shiva, presented by Karthik Ramachandran Sheshadri. Thank you. Om Namah Shivaya.
2: Om Ganana Aam Tva Ganapati Gunghavamahe Kavim Kavinam Upamashravastamam ஜேஷ்டராஜம் ப்ரஹ்மணாம் ப்ரஹ்மணஸ்பத ஆனஷ்ருண்மண்ணோதி பிக்ஸீத சாதனம் ப்ரணோ தேவி சரஸ்வதி வாஜேபிர் வாஜினீவதி தீநாமவித்ரகவதோ கணேசாய நம சரஸ்வத்யை நம ஸ்ரீ குருப்யோ நம ஹர ஓம் ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நம சதாசிவசமாரம்பாம் ஸ்ரீகண்டாராத்ய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம் சதாசிவம் சிவாம் ஸ்கந்தம் கேசவம் பத்மசம்பவம் நந்தீஸ்வரம் கும்பயோனிம் பரத்வாஜாத்ரி கௌதமான் நமோஸ்து குரவே நித்யம் ஸ்ரீகண்ட சிவ யோகினே ஸ்ருதிசார சிவ விசிஷ்டாத்வைத பரபாஷ்ய விதாயினே ததீச்சிமுபமன்யுஞ்ச மார்க்கண்டேயம் பராசரம் ஸ்வேதாச்சாரியம் தச்சிஷ்யம் நீலகண்ட சிவாஹ்வயம் ஜகத்குரு ஸ்ரீ ரேணுகாச்சாரியா மங்களம் தேஹி பிரபோ த்ரைலோக்கிய சம்பதாலேக்கிய சமுல்லேக்கன பித்தயே சச்சிதானந்த ரூபாய சிவாய பிரம்மணே நமஹ யாமாகுக் சர்வலோகானாம் ப்ரக்ருதிம் சாஸ்திர பாரகாஹ தாம் தர்மச்சாரிணீம் ஷம்போஹ் பிரணமாமி பராம் சிவாம் அமிர்தார்த்தம் ப்ரபன்னார்த்தாம் யாசு வித்யா பிரதாயினி அஹர்நிஷமஹம் வந்தே தாம் ஈஷான மனோரமாம் சாம்ப சிவாய நமஹ வி சா சம் இன்ட்ரெஸ்டிங் நேம்ஸ் ஃப்ரம் த சிவ சகஸ்ரநாம I was not able to cover all 1000 because it will take a lot of time. So, but we'll be taking the analysis of the every name of the Shiva Sahasranama later. So, we ended with the, you know, Guru, talking about the Guru Parampara, how the Shiva Sahasranama was, it originated in the heart of Brahma by the grace of Lord Shiva. And then it was passed on to Indra and then went on to Thandi Maharshi and then Markandeya and then finally to Upamanyu Maharshi. Upamanyu Maharshi hands it over to Krishna and Krishna hands it over to the Pandavas. So that's how the Shiva Sahasranama, which is described as the essence of the Vedas and Shastras, Vedangas and Upanishads, was passed on. The Guru Parampara was explained. And now moving on, Anushasana Parvam, 18th chapter, the last chapter that talks about the glories of Upamanyu Maharshi. So I'll be ending the episode of Upamanyu Maharshi tomorrow.

ఆయుషావక్షాగా పాచపదేనోకర్మరాపరిదేశం శిరయ ప్రాణ ప్రక్షేరోరమేక్షింపై ఆయుషావక్షాదో పాచపదేశం మనసం మనస్కేనోగాదనోనేల ప్రజా శిరయ ప్రాణ ప్రక్షేరోరమేక్షింపైమాయుషావక్షామి పరిద్వారాత్రేవ్రావరోణిద్వారాహిరోహిరస్ సయా వాజాం విష్ణు పరంజయ మదయా విశ్వా

ప్రమాదం సోర్యస్యాశ్వహరయస్యేతుమంతర్సరాంజరాపురమతం హృదయమారోహితోభ్రాజమానోహిమేవ ప్రియమానివేష శోరోహితో వృషభ శిగ్మ

ేవాజితేనాభవాన్యాధేమే ృథివ్యాపర్థేంభోయాగంభరిదేవారో అముత్రేతాని పశ్యతి పశ్యంతిరోజనం నిపశ్చితం దేవో దేవాన్మక్షరస్యంతే ప్రమాణమగ్నిధరే సంవేదు కవయ ప్రే

ఘంసాయోపాన పర్వతాన్ వర్షాశ్యాహీతర్వితో రోహీత బ్రహ్మణ్యస్త విందే తస్మా

ృందస్మిందమలంహే మహాప్రదోభయమాణిశ్యాలిందోమిరా పాంతస్వరా

ఇదశ్చిదం హరిం భాజయమానం వహన్ ఇదం హరితసప్తవర్గే సురాధ్యమత్ వరమం వినాయకం సా పశ్యంతి హరిజా.

ప్రత్యన్విశ్వం సర్వే సేనామావకచక్రాభరణ్యం సంజనా సంవేరుణ పశ్యే విద్యామే శీరసహర్మాణోక్షన్మాయ సప్తత్వాహరితోరేమహం నిర్ణయోయ సోజిష్ేషం అయుక్తమత్రుభక్తోరేయాయుక్తి రోహీతోరిమారోహస్తపరీ శివాభ్యాంభరీరంభరేర్భ్యాృగీయోగ్రిపాత్రిపాదే శివాభ

సర్వాన్ పరక్షాత్రయోర్మీ పశ్యత్పదయన్ పతంగ విష్ణుర్విజిత్తమేజ చిత్రీ చిత్వాన్మ ఋణస్ వర్ణ.

ఆత్మజగరదత్తక్షుడచ్చుచ్చరాదందవరుణమగోపర్ణం మధ్యేయమస్తరగంధాయమానం అశ్యామత్తాలయ్యవాహోయోదర్యదవింద్రే శివప్రక్షేమానం ఉపన్నమదిత్యాత్రమాదరాహమోపర్యాణిరామేరామ సాంద్రాణ్యం సర్వాణ